ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 49 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6.50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఇబ్బందులు మనం వృద్ధి చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుపుతున్నారు, ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిని ఆయన దృష్టిలో పెట్టాము. ఇక అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు, వెంటనే దానికి అక్కడికక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్టంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి, మా పాత్ర మాత్రమే కాదు. కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళ్తాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2.2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్, రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక

0: పరివాహక గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు.

0: లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో దాశరథి నవ్య దృష్టి పేటికలు, నవమి నాటికలు, డాక్టర్ అమ్మిని శ్రీనివాసరాజు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే. 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:00 మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వరంగల్ జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు డి వీణావాణి గారు.
1: వరంగల్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. గతంలో రేషన్ కార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధునిక స్మార్ట్ కార్డులను అందజేస్తుందని మంత్రి తెలిపారు. రేషన్ మొబైల్ యాప్ ద్వారా పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని, లబ్దిదారుల కుటుంబం మాత్రమే కార్డును స్వైప్ చేసే విధంగా వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 29,772 కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశామని, మొత్తం 2,96,929 రేషన్ కార్డుల ద్వారా సుమారు 9,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నాటిన మొక్కలను సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో మొక్కలు నాటాలని, పుట్టినరోజులు, వివాహాల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయం అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలో 25,00,000 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు 13,00,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. వృక్ష సంపదతోనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుందని అన్నారు. వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ సర్వే ప్రక్రియను పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ పర్యటించారు. ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో చర్చించారు. కొత్తగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్లలో బీఎల్ఓలను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో భారీగా పన్ను బకాయి పడిన డీఫాల్టర్లపై అవసరమైతే ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి వెంకన్న పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని, ఈ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్ల లక్ష్యాలను వార్డుల వారీగా విభజించి క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిరోజు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. కొత్త నిర్మాణాలు, కమర్షియల్ భవనాలను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం తొలగించిన పాత భవనాల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరంగల్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం 1,39,997 ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 64,293 ఎకరాల్లోనే సాగు జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలు పెంచేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత, భూసార పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా, తదితర ఎరువులను అక్రమంగా విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధీనంలోని భూములను డిమార్కేషన్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆయా భూముల పరిరక్షణకు సమగ్ర మ్యాపింగ్ రూపొందించి ఆక్రమణలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాజేంద్ర నగర్ తర్వాత వరంగల్లో ఏర్పాటైన రెండో ఎరువుల పరీక్షా కేంద్రం భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇటీవల పైడిపల్లి రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ప్రయోగశాల గదులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్మాణంలోని లోపాలను గుర్తించారు. అవసరమైన మార్పులు, చేర్పులు వెంటనే పూర్తి చేసి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
0: వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, ఇప్పుడు తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తల వివరంగా, గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: అలగ్ అలగ్ దేశో మే మందిరో కి ప్రాణ ప్రతిష్ట హోతీ హై తో వహాన్ భారత్ కే ప్రాచీన్ విచార్ ఔర్ మానవీయ మూల్య భీ సాథ్ సాథ్ హీ జాతే హై ఔర్ భారత్ కా విచార్ కహతా హై సమానం మనః సహ చిత్తమేషాం, అర్థాత్ హమారే మన్ సమాన్ హో, హమారే హృదయ సాథ్ జుడే. ఇస్లియే ఆజ్ జబ్ ఫ్రాన్స్ మే ఇత్నా భవ్య మందిర్ బన్కర్ తయార్ హువా హై.
0: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ, దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత

ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం నిబంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నర్అప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయూబ్ టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్-20 ఆసియాకప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫైయర్స్లో భారత్కు ఇది 2వ విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా దాశరథి నవ్యదృష్టి పేటికలు నవమి నాటికలు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక తెలుగు సాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్య ఒక సింగిడి. తనలోని సప్తవర్ణ కాంతులతో చూపరులను ఆకర్షించి అలరించినట్టే ఆయన లేఖిని నుంచి వెలువడిన ప్రతి ప్రక్రియ పాఠకులను అలరించి పరవశింపజేస్తుంది. అసంఖ్యాక సాహితీ ప్రక్రియాపరునిగా తెలుగునాట వాసికెక్కిన కృష్ణమాచార్య ఏది వ్రాసినా అదో అద్భుతమైన ప్రవాహమై మునుముందుకు దూసుకుపోతుంది. ఉద్యమాల కవిగా తెలుగునాట తన సాహితీ కెరటాలతో మహాప్రవాహమై వెలుగొందారు. ఇటీవలే వారి శతజయంతిని విజయవంతం చేసుకున్నాం. ఈ విజయోత్సవ సందర్భంగా కృష్ణమాచార్య కలం నుంచి వెలువడిన శ్రవ్య దృశ్య నాటికల విశేషాలు తెలుసుకుందాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నాటి నిజాం పాలకుల అకృత్యాలపై అగ్నిధార కురిపించి రుద్రవీణ మోగించిన కృష్ణమాచార్య ఉదరపోషణార్థం ఉపాధ్యాయుడుగా కొంతకాలం, పంచాయతీ ఇన్స్పెక్టర్గా మరికొంతకాలం పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా బాధ్యతలు చేపట్టే వరకు 1950 నుంచి 1971 వరకు ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగించారు. మొదట దక్కన్ రేడియోలో, అనంతరం ఆకాశవాణి మద్రాస్, తర్వాత హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేశారు. ఆకాశవాణిలో ఆయన లలిత గీతాలు, రూపకాలు, సాహిత్య ప్రసంగాలు రూపకల్పన అధికారిగా సేవలు అందించే సమయంలో ఆకాశవాణి శ్రోతల కోసం శ్రవ్యనాటికలు వ్రాశారు. తాను వ్రాస్తూ కొత్తవారితో వ్రాయిస్తూ ఆకాశవాణి కార్యక్రమాలకు నూతన సొగబులు అద్ది ఆకాశవాణి ప్రసారాలను సామాన్యులకు చేర్చడంలో దాశరథి సఫలీకృతుడయ్యారు. వారి కృషి తదనంతరం ఆకాశవాణి అధికారులకు ఆదర్శంగా నిలిచింది. ఆయన వ్రాసిన అనేక నాటికల్లో తనకు నచ్చినా శ్రోతలు మెచ్చిన 9 నాటికల గురించి ఈ పూట చెప్పుకుందాం. దాశరథికి అత్యంత ఇష్టమైన శ్రవ్యనాటిక వాసనలేని పూలు. దీనిలో ప్రధాన పాత్రలు సీతారామయ్య, సీతమ్మ భార్యాభర్తలు. వారి ఏకైక కూతురు వాణి పట్నంలో మెడిసిన్ చదువుతుంది. ఆమె క్లాస్మేట్ మనోహర్. సీతమ్మ మేనల్లుడు వాణికి మేనబావ రంగనాథం. తను స్వగ్రామంలోనే ఉంటూ సాంప్రదాయంగా జీవిస్తూ వ్యవసాయం చేస్తూ ప్రకృతితో సహజీవనం చేస్తుంటాడు. తమ ఏకైక కూతురు వాణిని తమ మేనల్లుడు రంగనాథంకిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉంటారు సీతారామయ్య దంపతులు. పట్నంలో మెడిసిన్ చదువు పూర్తి చేసుకుని చాలా రోజుల తర్వాత స్వగ్రామం గార్ల వచ్చిన వాణి మొదట తన మేనభావ తీరు ప్రవర్తన చూసి ఏవగించుకుంటుంది. కాని కల్మషం లేని సాంప్రదాయ భావాల రంగనాథం మాత్రం తన మేనమరదలను ఆత్మీయంగా ఆదరిస్తాడు. పల్లె అందాలను, వ్యవసాయ సౌఖ్యాలను, మోదుగపూల సోయగాలను వాణికి వివరిస్తాడు. వాణి క్రమేణా రంగనాథం స్వభావాన్ని, అతని భావాలను అర్థం చేసుకుంటుంది. ఈలోగా ముందు అనుకున్న విధంగా ఆమె మిత్రుడు మనోహర్ ఇంటికి వచ్చి వాణి ద్వారా రంగనాథంను పరిచయం చేసుకుంటాడు. అతని తీరు చూసి పల్లెటూరు బైతుగా భావిస్తాడు. వాణిని తమ పెళ్లి విషయం గురించి తొందరపెడతాడు. వాళ్ల అమ్మ ససేమిరా వద్దు అంటున్న విషయం చెబుతుంది. మనోహర్ వచ్చిన మర్నాడు హోళీ పండగ పురస్కరించుకుని మోదుగుపూల రంగునీళ్లతో సరదా చేస్తాడు రంగనాథం. మనోహర్ అతని తీరుకు అసహించుకుంటాడు. రంగనాథం తన మేనమరదలు వాణిని మోదుగుపూలు రంగునీళ్లతో తడిపేస్తాడు. దానికి ఎలాంటి వ్యతిరేకత చూపని వాణి తీరు అర్థం చేసుకున్న మనోహర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం, తన కూతురు వాణిలో వచ్చిన

మార్పుకు సీతమ్మ దంపతులు ఆనందించడంతో ఈ నాటిక సుఖాంతం అవుతుంది. చదువు, అందం అనే రంగులు ఎన్ని ఉన్నా వాసన అనే సంస్కృతి లేకపోతే ఆ పువ్వుల అందం వృధా.

యశోధర. ఇది 11 ఫిబ్రవరి 1961 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రంగస్థల నాటికగా ప్రసారమైంది. 10 పాత్రలతో 4 రంగాలుగా ఈ నాటిక విభజించబడింది. ఉత్తర కోశల రాజు సిద్ధార్థుడు లోకాన్ని శోకం నుంచి తప్పించే లక్ష్యంతో తన రాజ్యాన్ని కుటుంబాన్ని వీడి ఫల్గున నదీతీరంలోని బోధివృక్షం చెంతకు చేరి తపస్సుతో గౌతమ బుద్ధుడై ప్రపంచ దుఃఖ నివారణ శాంతి స్థాపన కోసం చేసే బోధన నేపథ్యంలో ఈ నాటిక సాగుతుంది. సిద్ధార్థుడికి దూరమైన భార్య యశోధర, కుమారుడు రాహులుడు, తండ్రి శుద్ధోదనుళ్ల విరహ వేదన ఇందులో ప్రధాన ఇతివృత్తం. 7 సంవత్సరాల అనంతరం గౌతముడు తన జన్మభూమి కపిలవస్తుపురం చేరి తనదైన బోధనలతో తండ్రిని, భార్యను, కుమారుడిని తన మార్గాన్ని తెచ్చుకుని శాంతిపథాన్ని ప్రబోధిస్తాడు. తన రాజ్యంలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అహింసా పతాకాన్ని చేబూని తన శాంతి మార్గాన్ని ప్రపంచానికి చూపడానికి తథాగతుడు తరలివెళ్లడంతో ముగిసే ఈ నాటకంలో యశోధర పాత్ర తలమానికంగా నిలుస్తుంది. నాటిక బాహ్యంగా బుద్ధుడి గురించి అనిపిస్తుంది, కాని అంతర్గతంగా పరిశీలిస్తే ఆయన అర్ధాంగి యశోధర గురించే దాశరథి వ్రాశారు అనిపిస్తుంది. నిష్కారణంగా భర్త నుంచి వేరైన యశోధర మానసిక పరిస్థితి ఆవిష్కరించిన దాశరథి కవి హృదయం మనం ఇందులో గమనించవచ్చు అని భార్యను బాధించిన భర్తగా సిద్ధార్థుని ఎక్కడా తక్కువ చేయలేదు. దీనిని దాశరథి అద్వితీయ ప్రతిభకు కొలమానంగా చెప్పవచ్చు. యశోధర పాత్రను 7 సంవత్సరాలుగా భర్తకు దూరమైన విరహ వేదన గల వ్యక్తిగా మాత్రమే కాదు, గౌతముడి దృష్టిని విస్తృతపరిచి తన భర్త లక్ష్య సిద్ధికి తోడ్పాటు అందించిన ఆదర్శ అర్ధాంగిగా కూడా తీర్చిదిద్దారు. ఆరంభంలో స్త్రీ దీక్షకు అనర్హురాలు అనే భావం బుద్ధునిలో ఉంది. దానిని తొలగించి విశ్వంలోని ప్రాణికోటి అంతా శోకము నుంచి ముక్తి పొందాల్సిందే అనే భావం కలిగించడంలో ఆమె కృతకృత్యురాలు అయ్యింది. తమ కుటుంబంలో తానే ముందుగా భర్త మార్గం అనుసరించి దీక్ష స్వీకరించింది. తన సోదరి సుందరికి కూడా మన చుట్టూ ఉన్న దుఃఖాన్ని పోగొట్టాన్ని అది మన కర్తవ్యం అని హితబోధ చేయడమే కాక తండ్రి వెంట వెళుతున్న కుమారుడు రాహులను ఆశీర్వదిస్తుంది. భర్త కోసం విలిపించే భార్యగా, కుమారుడి భవిత కోసం తప్పించిన వేదనాజీవిగా, చివరికి దీక్షాపరురాలుగా సిద్ధార్థుని కన్నా మిన్నగా యశోధర పాత్రను తీర్చిదిద్దడంలో కవి దాశరథి తనదైన ప్రతిభను ఆదర్శనీయంగా ప్రదర్శించారు. ఈ నాటికల పరంపరలో దాశరథి మెచ్చిన మరో నాటిక గోల్కొండ. 5 పాత్రలతో కొనసాగిన ఈ చారిత్రక నాటికను త్యాగభరిత ప్రణయ శ్రవ్య కావ్యంగా చెప్పవచ్చు. గోల్కొండ సుల్తాన్పై మనసుపడ్డ బేగం అతనిని మనువాడదలచి ఆమె ప్రేమలేఖను వ్రాసి తన చెలికత్తె సామ్లీ ద్వారా పంపుతుంది. తాను శ్రవ్యమైన పాటతో ప్రవేశించి బేగం ఇచ్చిన లేఖ సుల్తానుకు ఇస్తుంది. మొదట ఆమె పాటను, తర్వాత తన సౌందర్యాన్ని పరవశుడైన సుల్తాన్ సామ్లీపై మనసుపడతాడు. శ్యామల అంటూ పరవశిస్తాడు. బేగం లేఖకు తన ముక్తసరి జవాబు వ్రాసి పంపి ప్రతిరోజూ శాలిని తన వద్దకు లేఖతో రమ్మంటాడు. కాని అది జరగదు. అప్పుడు తన విరహ వేదనను తెలపడానికి తన ఆంతరింగికుడు ఖాసింను సాలిం వద్దకు పంపుతాడు. విషయం అర్థం చేసుకున్న ఆమె అనాథనైన తనకు జీవితాన్ని ఇచ్చిన బేగంకు ద్రోహం చేయలేననే తలంపుతో ఒకవైపు, సాక్షాత్తు సుల్తాన్ తాను లేక ఉండలేడనే వేదన మరోవైపు వెంబడించగా, మీరే నన్ను నిజంగా ప్రేమించి ఉంటే నా చివరి కోరికగా నా సోదరి వంటి బేగంను వివాహం చేసుకుని సౌఖ్యంగా ఉండండని లేఖ వ్రాసి సుల్తానుకు చేరవేసి మినార్ నుంచి దూకి ఆత్మత్యాగం చేసుకుంటుంది సామ్లి. ఆమె పైగల అంతులేని ప్రేమతో త్యాగమయ్యి శ్యామల రూపాన్ని బేగంలో చూస్తూ నూతన జీవితం ఆరంభించడానికి సుల్తాన్ సిద్ధపడటం, తన సోదరి వంటి సామ్లి ఆత్మకు శాంతి కలిగించటం కోసం బేగం అంగీకరించడంతో గోల్కొండ నాటిక ముగుస్తుంది. ప్రణయం యొక్క బలం, బలహీనతలు తెలిపే ఈ నాటిక అన్ని కాలాల యువతరాన్ని ఆలోచింపజేస్తుంది. ఇదే ప్రణయ నాటికల పరంపరలో చిత్రాంగద, మహాశ్వేత, తుంగభద్రా నాటికలు నిలుస్తాయి. మహాభారత కథలో పాండవులు అరణ్యవాసంలో ఉండగా జరిగిన సంఘటన ఇతివృత్తంగా వ్రాసిన నాటిక చిత్రాంగన. మణిపురం మహారాజు కూతురు చిత్రాంగద శివుడి వరం వల్ల వారి వంశంలో అందరూ మగశిశువులే కలుగుతారు.
ఆ వరాన్ని భగ్నం చేస్తూ జన్మించిన ఆడశిశువే చిత్రాంగన. కాని తండ్రి ఆమెకు పురుషవేషం ధరింపచేసి పుత్రుడిలా పెంచుతాడు.

అన్ని విధాలా విలువిద్యలు నేర్పించి రాజ్యంలోని అడవుల్లోనూ స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పిస్తాడు. కాని వయస్సు, శారీరక స్థితి రీత్యా ఆమెకు పురుష హృదయాలను తన సోయగంతో గెలవాలనే కోరికతో పాటు విలువిద్యా చతురుడు సవ్యసాచి అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలనే కోరిక ఉండేది. ఒకరోజు పూర్ణానదీ తీరంలో విశ్రమించిన అర్జునుడి రూపం చిత్రాంగదకు దర్శనమిస్తుంది. పురుష రూపంలో ఉన్న ఆమె అర్జునుడి రూపాన్ని మోహించి తన ఇష్టాన్ని ప్రదర్శించిన అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నట్టు చెప్పి పురుషరూప చిత్రాంగదన కోరికను నిర్లక్ష్యం చేసి నీవు నాకు తగిన దానవు కాదు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలకు నిరాశ చెందిన ఆమె తన పురుషరూప అలంకారమే తాను వలచిన అర్జునుడి నుంచి దూరం చేసిందని తలచి పురుష అలంకారం విడిచి స్త్రీ అలంకారం ధరించడమే కాక నిత్య యవ్వన స్వరూపుడైన వసంతుడి వరంతో సంవత్సర కాలంతో పాటు వసంతకాంతులతో వికసించే సుందర శోభను పొంది అంగాంగాలు సుమరమణీయాలై విరాజిల్లుతుండే అందాన్ని సొంతం చేసుకుంది. ఒకరోజు చిత్రాంగన వసంతుడి వరప్రసాద సౌందర్యంతో కొయలు చూపుతూ శివాలయం వద్ద మహాశివుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేస్తుండగా అటు వచ్చిన అర్జునుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని మరచి సుందరమూర్తి అయిన చిత్రాంగదను మోహిస్తాడు. కాని ఆమె అర్జునుడి వీరత్వం, బ్రహ్మచర్యం, తన సోయగంతో అంత తక్కువ సమయంలో నిర్వీర్యం అయి అర్జునుడు తన చరణదాసుడు కావటం నమ్మలేకపోతుంది. తన సౌందర్య మోహంలో పడి అతడి సహజ శౌర్య సాహసాలు కోల్పోతాడని భయపడి తన కృత్రిమ సోయగం తీసుకుని తన పూర్వపు సహజ సొగసు ఇమ్మని వసంతుడిని వేడుకుంటుంది. కాని వసంతుడు అందుకు అంగీకరించక ఏడాది గడువు గడిచేదాకా అసలు రూపం వస్తుందని చెబుతాడు. కాని వసంతుడు అంగీకరించక ఏడాది గడువు గడిచాకే అసలు రూపం వస్తుందని చెబుతాడు. అప్పుడు అర్జునుడిని చేరుకున్న చిత్రాంగద తన వృత్తాంతం వివరించి ప్రస్తుత తన అందం తాత్కాలికమే అని చెప్పినా ఆమె మాట నమ్మడు. ఒకపక్క అర్జునుడిని ఆశించి ఇష్టపడి ప్రేమించిన చిత్రాంగద అతనితో సంచరిస్తూనే ఏడాది తర్వాత వచ్చే తన పూర్వరూపం చూసి అర్జునుడు మొదటిసారి చూసినప్పుడు విస్మరించినట్టు విస్మరిస్తాడని ఆందోళన చెందుతుంది. దేశ సంచారంలో ఉండగా ఒకరోజు అర్జునుడు మణిపుర రాజ్య పౌరుడి ద్వారా చిత్రాంగద రాజకుమారి అని, తను వీరత్వానికి పురుషుడని, దయకు స్త్రీ అనే విషయం తెలుసుకుంటాడు. ఆమె ప్రస్తుతం రాజ్యంలో లేక తమ రాజ్యంలో బందిపోటు దొంగల దాడులు పెరిగాయని ఆ పౌరుడు చెప్తాడు. పౌరుడి మాటల ద్వారా తన చెంతగల అపరంజి చిత్రాంగద అని తెలిసినా అర్జునుడు తన ప్రేమ వదులుకోడు. మొదట తమ కలయిక అర్జునుడి తిరస్కరణ గురించి చెప్పి తాను కృత్రిమ సొగసుతో తన ప్రియుడు అర్జునుడిని మోసం చేస్తున్నానని చిత్రాంగద పశ్చాత్తాపం చెందడంతో నాటకం ముగుస్తుంది. ఇది కేవలం ప్రణయగాథ కాదు, ఒక స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న కథ. బాహ్య అందం కన్నా అంతరంగ సౌందర్యం గొప్పది అనే సత్యాన్ని దాశరథి ఈ నాటకంలో ఆవిష్కరించారు. చిత్రాంగద పాత్రను తీర్చిదిద్దడంలో రచయిత తీసుకున్న శ్రద్ధ ఔరా అనిపిస్తుంది. ప్రకృతి సిద్ధంగా శారీరక వాంఛ కలిగినా దూరదృష్టితో తన తాత్కాలిక సౌందర్య మోహంతో తన ప్రియుడికి గల శాశ్వత గుణాలైన వీరత్వం, శౌర్యం ఎక్కడ సన్నగిల్లిపోతాయో అని ఆలోచించి ప్రేమంటే కేవలం శారీరక వాంఛలు తీర్చుకునే చర్య కాదని, శాశ్వతంగా ఒకరికి ఒకరు త్యాగంతో పాటుపడాలి అనే ఉత్తమ ప్రేమసూత్రాన్ని దాశరథి ఈ నాటికలోని చిత్రాంగద పాత్ర ద్వారా సమాజానికి తెలియజేశారు. పురాణ పాత్రకు ఆధునిక స్త్రీ చైతన్యాన్ని జోడించటం ఇక్కడ మరో విశేషం. శౌర్యం, ప్రేమల కలబోతగా చిత్రాంగద పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ శ్రేణిలో నిలిచే మరో ప్రణయ శ్రవ్య కావ్యం మహాశ్వేత. దీనిలో విరహం, విషాదం, విశ్రమమై ఉంటాయి. దాశరథిగారి తిమిరంతో సమరంలోని విషాద ఛాయలు ఇందులో అగుపిస్తాయి. సంస్కృత కవి బాణభట్టు రాసిన కాదంబరి కావ్యంలోని మహాశ్వేత కథనే ఈ నాటికకు మూల వస్తువు. మహాశ్వేత చిత్రరథ మహారాజు కుమారి, అందాల భరిణ. తరసిక అనే తన చెలికత్తెతో ఉద్యానవనంలో తిరుగుతుండగా పుండరీకుడు అనే ముని కుమారుడిని చూసి అసంకల్పితంగా తనలోని ప్రేమ సుమం వికసిస్తుంది. పుండరీకుణ్ణి కోరుకుంటుంది. మహాశ్వేత అపురూప సౌందర్యం అతనికి నచ్చుతుంది. చంద్రమండలాన్ని కరిగించి అందులోని వెన్నెలతో

పోసిన అతిలోక సుందరిగా ఆమెను భావించి పరవశిస్తాడు. పారిజాత సుమాన్ని బహుకరిస్తాడు. 25 ఏళ్ల తర్వాత తనలో వసంత ఋతువు ప్రవేశించి తన మనస్సుకు అనిర్వచనీయమైన మధురానుభూతి దొరికినట్టు తప్పిస్తాడు. స్వల్ప సమయంలోనే అనల్పమైన ప్రణయ బంధంతో ఏక మనస్కులైన పుండరీకుడు, మహాశ్వేతలు ఏకం కాకపోవడం ఈ నాటికలోని విశేషం. శ్వేత అంతఃపురం చేరుకుని పుండరీకుడి కోసం తప్పిస్తుంది. ముని ఆశ్రమంలో పుండరీక్షుడి విరహ వేదన రెట్టింపుగా ఉంటుంది. అన్నపానీయాలు మాని శ్వేత రూపం కోసం పరితపిస్తూ తన స్థితిని తెలుపమని మిత్రుడు కపింజులను ముత్యాలహారం ఇచ్చే నెపంతో రాజభవనానికి పంపిస్తాడు. అతి సాహసంతో అక్కడకు చేరి మహాశ్వేతకు రహస్యంగా పుండరీకుడి పరిస్థితి వివరించగా కలత చెందిన శ్వేత ఆ రాత్రికి రాత్రి రాజమందిరం నుంచి చెలికత్తె తరలిక సాయంతో ఆశ్రమం చేరుకుంటుంది. కాని అంతకుముందే విరహ తాపంతో పుండరీకుడు ప్రాణాలు విడుస్తాడు. పెళ్లి కాకముందే ప్రియుడిని దూరం చేసుకుని తాను ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది శ్వేత. శాపం కారణంగా ఇలా జరిగిందని, కొంతకాలానికి నీ భర్తను నువ్వు కలుస్తావని అశరీరవాణి చెప్పిన మాటలతో ప్రాణత్యాగం వదిలి పాశుపత వ్రతం చేయడానికి మహాశ్వేత నిశ్చయించుకోవడంతో ఈ నాటిక ముగుస్తుంది. ఇందులో మహాశ్వేత ప్రేమను రచయిత అమర ప్రేమగా అభివర్ణించారు. తన ప్రేమకు కట్టుబడ్డ స్త్రీ భర్త చనిపోయినా మరో ఆలోచన లేకుండా వైధవ్యంతో తన శేష జీవితం గడపటం స్త్రీ శక్తికి, ఉన్నతికి ప్రతిరూపంగా పాత్రను, నాటికను దాశరథి తీర్చిదిద్దారు. ఇక ప్రణయ నాటికల్లో చివరిది తుంగభద్ర. ఇది ఒక చారిత్రక ప్రణయగాథగా ఆగుపించే ప్రేమ కథ మాత్రమే కాదు, కుల వివక్షతకు వ్యతిరేకంగా వ్రాసిన సామాజిక నాటికగా కూడా చెప్పవచ్చును. దీనిలో భద్రావతి, తుంగడు, నందిని, చండీశ్వరుడు ప్రధాన పాత్రలు. చండీశ్వరుడు అనే చక్రవర్తి కుమార్తె భద్రావతి. ఒకరోజు ఆమె తన చెలికత్తె నందినితో కలిసి రాజ్యానికి చేరువలోని అడవికి విహారానికి వెళుతుంది. అక్కడ వారికి దూరం నుంచి మధురమైన మురళీగానం వినబడుతుంది. సంగీతంపై మక్కువ గల భద్రావతికి ఆ గానంపై కోరికతో, అది ఆలపిస్తున్న మనిషిని చూడాలనే వాంఛతో చివరికి ఆ మురళీనాదం వైపు వెళ్లగా ఆ మధుర మురళీరవం వాయిస్తున్న గొల్ల పిల్లవాడు తుంగడు భద్రావతికి కనిపిస్తాడు. అతని మురళీగానంతో పాటు అతడిని ఇష్టపడుతుంది. తనతో పాటు తన రాజ్యానికి రమ్మని ప్రాధేయపడుతుంది. దానికి తుంగడు అడవులంటే తనకు ఇష్టమని, అవి వదలి ఎక్కడకు రానని అంటాడు. దానికి భద్రావతి తాను అక్కడే ఉండిపోతానని అంటుంది. స్నేహితురాలి హెచ్చరికతో బలవంతంగా రాజభవనం చేరుతుంది. కాని నిత్యం తుంగడుతో కలుస్తూ అతని మురళీనాదంతో పరవశిస్తూ ఉంటుంది. చివరికి వారి విషయం ఆమె తండ్రి చండీశ్వరుడికి తెలియడంతో భద్రావతిని గృహ నిర్బంధం చేస్తారు. తుంగడు భద్ర కోసం విరహంతో అర్ధరాత్రి రాజభవనం చేరి భటుడిని చంపి లోనికి వెళ్లి తన కోసం కలవరిస్తున్న భద్రావతిని తీసుకుని తానుండే అడవికి వెళ్లిపోవడం, విషయం తెలుసుకున్న ప్రభు భటులను వారి కోసం పంపటం, భటుల చేతికి చిక్కితే మరణం ఖాయం అనుకున్న తుంగడు భద్రావతి చేరువలోని వరహగిరి పర్వతం ఎక్కి తూర్పుకు ఒకరు, పడమటకు మరొకరు దూకి ప్రాణాలు త్యాగం చేసుకుని నదులై కొద్ది దూరం ప్రవహించి చివరకు తమ అపర ప్రేమకు సాక్ష్యంగా ఏకమై తుంగభద్ర అనే ఒకే ఒక నదిగా ప్రవహించి వారి అన్యోన్య ప్రేమ చాటుకుంటారు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న చండీశ్వరుడు పశ్చాత్తాపంతో వారి అమర ప్రేమ ముందు తాను ఓడిపోయానని, తనను మీలో కలుపుకోమని, తనకు పాప ప్రక్షాళన చేయమని నదిలో దూకి మరణించటంతో ఈ నాటిక ముగుస్తుంది. కులం, ధనం, అధికారం కన్నా ప్రేమ గొప్పదని నిరూపించిన సామాజిక విప్లవాత్మక నాటికగా దీనిని చెప్పవచ్చును. నిమ్న వర్గాల ప్రేమకు సంపన్న వర్గాల వారు విలువ ఇవ్వకపోయినా ప్రకృతి విలువ ఇస్తుందనే నిండు నిజాన్ని దాశరథి ఇందులో ఆవిష్కరించారు. సాంఘిక జీవనంలో మానవత్వం పెంచి సంఘాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దవచ్చు అనే సందేశాన్ని ఆవిష్కరిస్తూ వ్రాసిన రెండు నాటికలు స్వాతంత్ర వాహిని, నేను ఒక్కనే కాదు. స్వాతంత్ర వాహిని నాటికలో విజయం సాధించింది అహింసా మార్గాన్ని పాటించిన రంగారావు కాదు, హింసా మార్గాన్ని అనుసరించిన వెంకట్రామయ్య కాదు. ఇద్దరినీ సమదృష్టితో చూసిన సరస్వతి. ఆదర్శాలు, సిద్ధాంతాల కన్నా మానవతావాదమే మిన్నా అని ఈ స్వాతంత్ర వాహిని నాటిక నిరూపిస్తుంది. నేను ఒకనే కాదు నాటికలో చదువుకున్న యువకుడు పార్థసారథి ఉద్యోగం చేయమన్న తండ్రి మాట కాదని, సమాజ సేవే లక్ష్యంగా ఇల్లు విడిచి వెళ్లడం, మొదటినుంచి తనను ఇష్టపడ్డా తను ప్రేమించిన మేనకోడలు లీలను సైతం వదిలి వెళ్లటం, తనతో కలిసి నడవడానికి వచ్చిన లీలను తిరస్కరించడం, తమ పెళ్లి తన సామాజిక సేవకు అడ్డం అవుతుందనే భావంతో లీల తాను సైతం ఒంటరిగా సమాజ సేవకు నిశ్చయించుకోవడం

0: దీనిలో ఇతివృత్తం. సిద్ధాంతాన్ని నమ్మవచ్చు కానీ మరీ గుడ్డిగా కట్టుబడి ఉండటం అంత మంచిది కాదు అనే సందేశం రచయిత ఈ నాటిక ద్వారా అందించారు. కన్నడ మాతృక గల నియాన్ లైట్ నాటికలో అధికార దర్పంతో కింది స్థాయి ఉద్యోగులు అనుభవిస్తున్న వేదనలను వివరిస్తూ నేటి సమాజంలో కొనసాగుతున్న ఆధునిక వివక్షతను హాస్యరసం పూతపూసి ఆవిష్కరించారు కవి దాశరథి. ఇలా ఈ 9 నాటికలను నవమి పేరుతో 1961 దాచేపల్లి కిష్టయ్య అండ్ సన్స్ వారు అక్షరీకరించి పుస్తక రూపంలో ప్రచురించి అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించిన ఈ నవమి నాటికలను తెలుగు పాఠకులు హాయిగా చదువుకునే అవకాశం కల్పించారు. దాశరథి ప్రతి రచనలోనూ సామాజిక స్పృహ, మానవతావాదం మెండుగా ఉంటాయి అనడానికి ఈ నవమి నాటికలు చక్కని సాక్ష్యం.
1: మీరింతవరకు దాశరథి నవ్యదృష్టి పేటికలు, నవమి నాటికలు, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం విన్నారు. ఉదయ తెలంగాణ కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
2: హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343. మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఉదయ తెరంగిణి కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా సిరివేనెల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: కార్యక్రమంలో తర్వాత స్వర్ణకమలం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: కార్యక్రమంలో తర్వాత శంకరాభరణం చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం KV మహాదేవన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్

0: www.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-NSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: ఉదయ తరంగిణి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సప్తపది చిత్రంలో ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

తెలంగాణ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో చంబై వైద్యనాథ భాగవతార్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని

0: ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఇప్పుడు వినండి చెంబై వైద్యనాథ భాగవతర్ గారి గాత్ర సంగీతం.

మీరింతవరకు చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరొక దీక్షణాల్లో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా హనుమాన్ చిత్రంలో గాలిదేవర సాహితీ పాడిన పాట, గీత రచన సింహాచలం మన్నెల, సంగీతం అనుదీప్ దేవా.

కార్యక్రమంలో తర్వాత గుర్తుందా సీతాకాలం చిత్రంలో సంజిత్ హెగ్డే పాడిన శ్రీమణి గీతం సంగీతం కాళభైరవ.

కార్యక్రమంలో తర్వాత కొత్త కొత్తగా చిత్రంలో అనురాగ్ కులకర్ణి పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లంబసింగి చిత్రంలో సిద్ధ శ్రీరామ్ పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం ఆర్ఆర్ ధ్రువన్.

కార్యక్రమంలో తర్వాత లక్కీ భాస్కర్ చిత్రంలో విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో తర్వాత మ్యాడ్ చిత్రంలో భీమ్స్ సిసిరోలియో వరం కీర్తన పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

కార్యక్రమంలో తర్వాత మట్కా చిత్రంలో ఎంఎం మానసి పాడిన లక్ష్మీ భూపాల్ గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో తర్వాత నల్లమల చిత్రంలో కాలభైరవ పాడిన పాట, గీత రచన సంగీతం పెద్దపల్లి రోహిత్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిశ్శబ్దం చిత్రంలో సిద్ధి శ్రీరామ్ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం గోపీ సుందర్.

కార్యక్రమంలో తర్వాత పెద్ద చిత్రంలో ఏఆర్ రెహమాన్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఓజీ చిత్రంలో హర్ష దర్వేముల పాడిన విశ్వగీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: కార్యక్రమంలో చివరిగా పుష్ప 2 చిత్రంలో ఆకాష్ అజీజ్ దీపక్ బ్లూ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

కుటుంబానికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్దికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మంజూరైన 117 కోట్ల రూపాయలకు అదనంగా మరో 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశారు. ఈ రోజు వేకువజామున 2:58 శుభముహూర్తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క, అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చెల్లింపులు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపు ప్రశ్నలపై సమాధానమిస్తారు. హైదరాబాద్లో పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు, పారాడైజ్ నుంచి బొల్లారం గన్రాక్ ఎన్క్లేవ్, షామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత కారిడార్లను

పరిశీలించి భూసేకరణ అనుమతులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కారిడార్లతో ఉత్తర హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ కు వేగవంతమైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు సాధ్యం కానుంది. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో చర్చించారు. కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్ కు నేతృత్వం వహించాలని సారస్వత్ను ఆహ్వానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వివిధ భారతి స్టూడియోస్ లో 10 గంటలు దాటింది అంటే ఎవర్ గ్రీన్ హిట్స్ వినాల్సిందే. మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2025 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలు వినేద్దాం. మరి ఫస్ట్ గా అయితే వినేద్దాం అష్టాచెమ్మ మూవీ నుండి శ్రీకృష్ణ పాడిన పాట సిరివెన్నెల రచన.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: పది గంటల 8 నిమిషాలు దాటి 52 సెకండ్లు అయింది బేబీ క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, రాజేశం, సరోజిని, ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసమంట. అయితే ఇంకా గద్వెల్ నుండి సేర్ల వెంకటేశగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, నాకట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఫులంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్, ముక్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫసిల్, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి శ్రావణి, వంశీ, కృష్ణ, అయ్యాన్ల, మాధవి, ఆంజనేయులు, వీళ్ళందరి కోసం వచ్చేసింది స మూవీ నుండి శ్వేతామోహన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: గ్రీన్ హిట్స్ వింటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి, శాంత అభిహాసిని, వైష్ణవి నితిన్, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు ఉమా, ఇబ్రహీంపట్నం నుంచి ఆదిభట్ల కరాతి గోపికిషన్ ఉమావతి, ఇంకా రాజాజీనగర్ నుండి విమరేష్, పూర్విక్, విస్మయ, పూజ, లీల, అజయ్, యతిక్, లిఖిత, గణేష్, సుజాత వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా అలాగే చాగనంపల్లి మహేష్ గారి కోసం, రావూరి సీను గారి కోసం కూడా వచ్చేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట అనంత శ్రీరామ్ గేయ రచన, మిక్కీజీ మహేష్ సంగీతం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 20 నిమిషాలు 30:45 శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ నుంచి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా బుచ్చమ్మ, వివేక్ చారి, అభినయ, రజిత, సురేందర్, నిజామాబాద్ తాళ్లరాంపూర్ నుండి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి ఇంద్రవేణి, మెగ్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంజ్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దిమాక, విమల, యష్ణ, త్రివేద, బుధన్, పోచంపల్లి శ్రోతలు, భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, అలాగే నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వీళ్ళందరి కోసం

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494

0: కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు ఫిరాజిగూడ శ్రీనివాస్ శ్రీకర్ అభిరామ్ ప్రశాంత్ నిఖిల్ అలాగే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత్ సులోతన ఇంకా హేమచంద్ర లతిక శ్రీనివాస్ లావణ్య గుమస్తా కాలనీ నుంచి మెసేజ్ చేశారు. మంచి పాట వినిపించండి అంటూ భూదాన్ పూజంపల్లి గాంధీనగర్ ఎలగత్తుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద ఇంకా నిజామాబాద్ నందిపేట మండలం నుంచి నందిని నరేష్ స్నేహిత స్నేహాచువులందరి కోసం వచ్చేస్తుంది. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పాడిన పాట రామజోగ శాస్త్రి గేయ రచన డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

0: ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అరుణ రాజేందర్ మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. అలాగే కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు పద్మ, రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ ఆరా చౌరస్త నుండి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్ సాయినా, సుచిత్ర, అలాగే లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, ఇంకా పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే చందానగర్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ గారి కోసం వచ్చేస్తుంది అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

0: వెల్కమ్. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రాజన్న జిల్లా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రపురం నుంచి రాపర్తి నర్సింగ్ మీనా, అలాగే చోడవరపు నాగేశ్వర రమాదేవి, లక్ష్మీ శశాంక్ గాయత్రి, విరుసుత మహాజ్యోతి, సాయిమవిత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలు, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, ఇంకా భూదాన్ పోచంపల్లి, యలగందల మార్కండయ్య, లక్ష్మీ దివ్య, శ్రీను చిన్ను, అలాగే హనుమకొండ జిల్లా కాచిపేట మండలం నుంచి జేరిపోతులు బుచ్చయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, ఇంకా ఆత్మకూరు మండలం నుంచి పరమేశ్వర్, సంధ్య, హార్సిని కుమార్, వరుణ్, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుంచి శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, అనురూపిత సంగీతం. మా శ్రోతలకు వచ్చిన మనవి, రిక్వెస్ట్ పంపించేశాక ఒకసారి రేడియో కూడా వినండి, ఎందుకంటే పేర్లు, శ్రోతల పేర్లు అందరూ చదువుతున్నాం కానీ ఇంకా మా పేర్లు చదవలేదని బోర్డుల మెసేజ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మెసేజ్ పంపించడమే కాదు పాటలు కూడా వినండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.

10:45 దాటి 18 సెకండ్లు అయింది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓల్డ్ అల్వాల్ నుంచి కొండ పవన్ కుమార్ ఇంకా ఇదనొక మంచి పాట వినిపించగలరు అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిష్ విద్బాబు, రాఘవి బాస్ విభూ, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సాహితి సుకుమార్ సందీప్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి నుండి గోనె రవి, అరుణ్, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి. శ్రీరామ్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ గేయ రచన, గోపి సుందర్ సంగీతం.

మా శ్రోతలకు గమనిక, చాలా మెసేజెస్ చూస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా అయితే జనరంజని ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, లేకపోతే చిరునామా దాని గురించి కానివ్వండి, ఒకసారి జస్ట్ నోట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, ఎందుకంటే మీకు ఎంతో ఇష్టమైన జనరంజని ప్రోగ్రామ్ ఎప్పుడు వింటారు కాబట్టి. సో జనరంజిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు, అడ్రస్ అయితే లేఖల ద్వారా పంపించాలనుకుంటే వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ మాత్రం చాలా మెసేజ్ వచ్చాయి కరెక్ట్ గా అంటే అది క్యాపిటల్ లెటర్స్ లో ఉంచాలా లేకపోతే కేస్ సెన్సిటివ్ ఏదేదో అడుగుతున్నారు. స్టిల్ ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నాము, HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో పంపించగలిగితే మీ మెసేజెస్ కానీ లేకపోతే మీ పాటల రిక్వెస్ట్ ఖచ్చితంగా చెక్ చేసి పాటలు ప్లే చేయడానికి చూస్తాం. మరోసారి చెప్తున్నాను ఈమెయిల్ అడ్రస్ HELLOVIVIDHBHARATIHYD@gmail.com. క్యాపిటల్ లెటర్స్ లో దీన్ని మీరు టైప్ చేయగలరు, ఎందుకంటే చాలా మందికి బౌన్స్ అవుతున్నాయని చెప్పి మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకుని మీ రిక్వెస్ట్ పంపించేసేయండి. నా చిన్న పాట వినేసైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు, మైక్ ఇచ్చేయాలి, నేను మ్యూట్ అయిపోవాలి, కానీ మీరు మాత్రం వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ us.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఈ ఉదయం అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్టంలో పెద్ద సంఖ్యలో భూములు, ఇండ్లను నిషేధిత జాబితా 22A చేర్చడంపై చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసనసభ సమాపేశాలకు ముందు బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్టాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమాపేశంలో

0: గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ఆ పేరు సూర్యుడి కిరణాల వలె ప్రకాశించేది అని అర్థం. కాని వ్యక్తిత్వం ఆ కిరణ స్పర్శ నలుదిక్కులు ప్రసరించినట్టు అన్ని రంగాలలో నిపుణత కలిగిన గొప్ప కళాకారిణిది.

మిస్సమ్మ చేజారిన చక్రపాణి అందించిన ధీశాలి. పరిచయం అవసరం లేని పేరు, తెలుగు వారికి అత్యంత ఇష్టురాలు. అహంకారమే ఆభరణంగా అద్వితీయ నటనకు నాట్యంతో సొబగులు అద్దిన భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో.

భానుమతి గారి గానం, నటన, సౌందర్యం తెలుగింటి ఆడపడుచు వేసుకునే మూడు వరసల చంద్రహారం లాంటిది. చురుక్కుమనిపించే చూపు, రాగమేదైనా రాగోల్లసంగా పాడి వినిపించగల్లా విద్షీమణి. 1925లో దొడ్డవరం గ్రామంలో సెప్టెంబర్ 7న పుట్టిన భానుమతి గారు మన మనసున మల్లెలు పూయించగలరు, వినరా విస్సన్న అంటూ వేదం కూడా చెప్పగలరు. ఆడపిల్ల అని బాధపడలేదు ఇంట్లో వారు. చదువుతో పాటు ఆటా పాట రెండూ నేర్పించారు. తారాజువ్వల ఆమె ప్రతిభ త్వరలోనే ఆ తారాపదాన్ని తాకింది. ఇంతకీ ఆనాటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి సినీరంగంలోకి ఎలా వచ్చిందంటారు?

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి నటి, గాయని, దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని. మరి చమత్కారంగా చెప్పుకుంటే సంగీతం భానుమతి గారి మాతృభాష. తండ్రికి సంగీతం ఇష్టం, తల్లి మంచి గాయని. అలా సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడే భానుమతి గారికి చాలా చక్కగా రాగాలాపన చేయగల ఆ అలవాటు వచ్చేసిందనమాట. ఇక తండ్రికి భానుమతి గారి పాటల్ని రికార్డ్గా వేయిద్దామని చెప్పి అనుకునేవారట. 9 సంవత్సరాల చిరుప్రాయంలో పాడడం మొదలుపెట్టిన భానుమతి గారికి దాదాపు 13-14 సంవత్సరాల వయసులో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఏంటా సినిమా కథ మాట్లాడుకుందాం ఒక చక్కటి పాట విన్నాక.

పి పుల్లయ్య గారికి పాడగలిగిన అమ్మాయి వరవిక్రయం చిత్రానికి కావలసి వచ్చింది. అలా భానుమతి గారికి ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికి వారి వయస్సు దాదాపు 13 సంవత్సరాలే. సినిమాలో హీరోలు లేరు అన్న వార్త మాత్రం వారి తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అదేంటి, ఎందుకు అని అంటారా? మరి అప్పట్లో అంటే 1940ల సంగతి. మరి ఆడపిల్లను బయటకు పంపించడమే గొప్ప. అప్పుడే సినిమాల్లోకి పంపడం అంటే అంతగా ఇష్టపడేవారు కూడా కాదు ఆ రోజుల్లో. వరవిక్రయంతో సినీ రంగంలో అడుగుపెట్టిన భానుమతి గారు వేయి రేకుల పద్మంలా తన అభినయంతో, నాట్యంతో, పాటతో ప్రతిభను

తొలి సినిమా తర్వాత అవకాశాలు వెల్లువల రావడం మొదలయ్యాయి. అప్పుడే భానుమతి గారి తండ్రి గారు ఒక షరతు పెట్టారట, మా అమ్మాయి నటిస్తుంది కాని హీరోలు ఎవ్వరూ అమ్మాయిని తాకకూడదు అని. మాకు కావలసింది భానుమతి గారి అభినయం, స్వరం. సరే అని ఒప్పుకుంది తెలుగు సినిమా. ఆమె ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకున్న వారిని కూడా ఆత్మీయంగా ఆదరించిన భానుమతి గారు అప్పట్లో ఒక ఫైర్ బ్రాండ్. హీరోల మాటే ఎక్కువగా వినే దర్శక నిర్మాతలు కూడా భానుమతి గారి మాటను గౌరవించేవారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కీ గౌరవ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. మరి మనందరికీ తెలిసిన విషయమే, మిస్ అమ్మ చిత్రంలోని కొన్ని భాగాలు భానుమతి గారితో తీశారు. వరలక్ష్మి వ్రతం ఉంది, 1 గంట ఆలస్యంగా వస్తానని చక్రపాణి గారికి చెప్పినా కొన్ని కారణాల వల్ల సావిత్రి గారితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. తెలియని విషయం ఏంటో తెలుసా, తెలుగు సినిమాకు మంచి నటి దక్కింది. మిస్ అమ్మ నేను చేయలేకపోయినా పర్వాలేదన్నది ఆమె మంచితనపు గుబాళింపు. కానీ చిలిపి భానుమతి గారు అంతటితో ఆగారా? లేదు కదా, అదే చక్రపాణి అనే పేరు పెట్టి తానే దర్శకురాలుగా తీసిన మరో చిత్రం, మరో సాహసిగా పేరు పొందారు తెలుగు చిత్రసీమలో.
3: ఇచ్చా

ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో సమాన పోటీ ఇచ్చిన నటి మాత్రం భానుమతి గారే అని చెప్పచ్చు. రామారావు గారితోటి సారంగధర, మల్లీశ్వరి వివాహ బంధం మంచి విజయాలు అందించాయి. ఇక నాగేశ్వరరావు గారితో విప్రనారాయణ గుర్తుందా? ఆ సోయగం, ఆ అందమైన భావ వ్యక్తీకరణ మర్చిపోకముందే అదే నాగేశ్వరరావు గారికి అక్కగా అంతస్తులు చిత్రంలో చేసిన అల్లరి అంత ఇంత కాదు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతి గారికి ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుంటానని అన్నారట. అంటే వద్దండి, డబ్బు ఖర్చు కాస్త ఆదా చేసుకోండి నిర్మాత గారు అని సలహా ఇచ్చి స్టూడియోలో ఉన్న రూమ్లోనే పడుకున్నారట భానుమతి గారు. తీరా నిద్రలేచేసరికి ఏముంది, ఒక విశేషం ఉంది చెప్తాను. దాని ముందర విందాము విప్రనారాయణ చిత్రంలోని ఒక మంచి పాట.

0: భయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

మరి అంతస్తులు సినిమా విశేషం ఒకటి చెప్తానన్నాను కదా, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు హోటల్లో రూమ్ బుక్ చేస్తానన్న వద్దని ఒక స్టూడియోలో రూమ్ లోనే పడుకున్నారు. తెల్లవారి నిద్రలేచేసరికి ఏముంది, ఆమె చేతి గోళ్లని ఎలుకలు కొరికేశాయి. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామమ్మా అంటూ పరుగు పరుగునొచ్చారట నిర్మాత. వేళ్లకి అయోడిన్ రాసుకుంటూ చులాగ్గా భానుమతి గారు ఏమన్నారో తెలుసా, ఇంత చిన్న విషయానికి షూటింగ్ క్యాన్సిలా, అప్పుడు నేను భానుమతిని ఎలా అవుతాను, సూర్యుడిలా వెలిగే వ్యక్తిత్వం నాది ఎలా అవుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. అది మొండితనం కాదు, పని పట్ల వారికున్న అంకిత భావము. మరి అంతస్తుల సినిమాలోని ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం మనందరి కోసం.

0: సినిమాకొస్తే ఇదే సమయం అనిపించే కాలునని పక్క సీటులో బైఠాయించుకొని చీకటి మరుగున చేతులు వేసే సిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని ఇంత బరికను చేత పట్టుకొని
1: బరికను చేత పట్టుకొని
0: తులపరబుల్లు

వీపుకు బాగా సున్నం పెట్టి.

0: కాపుని తరతాలకు దిగు గంధ తాంగులను కాపు వేసుకొని కార్లు కొట్టి మలపరాములను పిలక పట్టుకొని తులపరబుల్లోడా.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్

0: ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాము ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. ఇక ద్విపాత్రాభినయం చేసి త్రిభాషా చిత్రంగా తీశారు, దర్శకత్వం వహించిన ఘనత కూడా భానుమతి గారికే దక్కింది. ఇంతకీ ఏంటా సినిమా తెలుసా? చెండీరాణి. నిజానికి తొలి తెలుగు పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రంలో వీరు అక్కయ్యగా చెల్లెలుగా కూడా నటించారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో తీసి విజయవంతంగా విడుదల చేశారు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఈ రోజుల్లో ఎంత హడావిడి ఉంటుందో కదా. ఏమాత్రం హడావిడి లేకుండా చక్కగా సినిమా తీశారు. ఆ సినిమా ఎంతగా విజయవంతమైందో ఆ రోజుల్లో చిత్రం చూసిన వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

భానుమతి నేపథ్య గాయని, నటి, నిర్మాత, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, సంపాదకురాలు, నవలా రచయిత్రి, స్టూడియో అధినేత, ఇవి సినీ రంగంలో ఆమె కిరణస్పర్శ తాకిన కొన్ని విభాగాలే. అంతా తానే చిత్రాలకు ప్రాణం పెట్టి విజయవంతం చేయగలిగిన మేటి కళాకారిణి భానుమతి గారు. ఇక రచనా రంగం గురించి మాట్లాడుకుంటే అత్తగారి కథలు ఇప్పటికీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ సినిమా, ఆ పుస్తకాన్ని చదివేవారు ఎందరో ఉన్నారు.

విలక్షణమైన స్వరం ఆమె సొంతం. తోడునీడలో ఇంగ్లీష్లో లాలిపాట పాడితే ఆశ్చర్యపోయాం. పిలిచిన బిగువటరా అంటూ మల్లీశ్వరిలో జావళి అందిస్తే మైమర్చిపోయాం. శరణం నీ దివ్యచరణం అంటూ పాడుతుంటే భక్తితో కైమోడ్పులందించిన మనమే ఎందుకో ఈ తోటమాలి అంటూ విప్రనారాయణలో పాడితే సిగ్గుపడ్డాం కూడా. వేరెవ్వరూ ప్రయత్నించినా ఆ వోకల్ క్వాలిటీ రాదేమో, ఎందుకంటే ఆ గళం భానుమతి గారికే సొంతం.

వదినగా మట్టిలో మాణిక్యాన్నే మనకందించారు. ఢిల్లీకి రాజాయన బామ్మ మాట ఎప్పుడూ బంగారు బాటే అని మలి వయసులో కూడా తన నటనతో నిరూపించారు భానుమతి గారు. తెలుగు తమిళ హిందీ చిత్రాలలో నటించిన వీరికి పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో పాటు జాతీయ పురస్కారాలు, అలాగే అంతస్తులు పల్నాటి యుద్దం చిత్రానికి రాష్ట్రపతి అవార్డులు కూడా గెలుచుకున్నారు. తన ప్రతి చిత్రంలో ఒక్క కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో కూడిన పాటైనా ఉండేటట్టు చూసుకున్న సంగీతాభిమాని భానుమతి గారు.

అష్టావధాని అని తమిళ అభిమానులు అంటే మా ఇంటి ఆడపడుచు అని మనమన్నాం. స్వశక్తితో, స్వయం ప్రతిభతో ప్రకాశించిన తార భానుమతి. చలనచిత్ర రంగంలో ఆమె స్థానం అపూర్వం, అద్వితీయం, అనన్య సామాన్యం, అసాధారణం. సినిమా రంగం దాటి రచనారంగంలో కూడా రాణించిన రచయిత్రి. ఎంత చెప్పుకున్నా తరగని ఆస్తి. తెలుగువారి కీర్తి కిరీటంలో కలికితురాయి భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలు మధురమైన పాటలతో ఈ గుర్తుకొస్తున్నాయి మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

0: या उसकी भूमिका कम करने के प्रयासों की बात कही गई है। सोशल मीडिया पोस्ट में इसरो ने कहा कि न तो उसका निजीकरण होगा और न ही उसका महत्व कम किया जाएगा। ओपेक प्लस समूह के 7 प्रमुख देशों ने वैश्विक स्तर पर बनी अनिश्चितता के बीच अक्टूबर के लिए तेल उत्पादन नीति में कोई बदलाव न करने का फैसला किया है। इन देशों में सऊदी अरब, रूस, इराक, कुवैत, कजाकिस्तान, अल्जीरिया और ओमान शामिल हैं। कल वीडियो कॉन्फ्रेंस के माध्यम से इन देशों ने वैश्विक तेल बाजार की स्थिति और संभावनाओं की समीक्षा की। ओपेक प्लस ने सितंबर में प्रतिदिन करीब 1,88,000 बैरल तेल उत्पादन बढ़ाया था। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज गिरावट देखी गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 443 अंक गिरकर 76,000 पर और निफ्टी 138 अंक गिरकर 23,759 पर कारोबार कर रहा था। दिग्गज सिनेमाटोग्राफर टीएन कृष्णन कुट्टी का 96 वर्ष की उम्र में निधन हो गया। मलयालम सिनेमा में उनके योगदान को हमेशा याद रखा जाएगा। श्री कृष्णन कुट्टी ने 1960 में अपने करियर की शुरुआत उम्मा फिल्म में कैमरा ऑपरेटर के रूप में की थी। इसके बाद उन्होंने 70 से अधिक फिल्मों में सिनेमाटोग्राफर के रूप में काम किया। जम्मू कश्मीर अंतर्राष्ट्रीय फिल्म महोत्सव आज से शुरू हो रहा है। इस महोत्सव को स्थानीय फिल्मकारों और रचनात्मक पेशेवरों को व्यापक फिल्म उद्योग से परिचित कराने और क्षेत्र में निवेश तथा रोजगार के नए अवसर पैदा करने के एक बड़े अवसर के रूप में देखा जा रहा है। 4 दिवसीय इस महोत्सव में 40 देशों की 135 फिल्में दिखाई जाएंगी। भारत ने एएफसी अंडर 20 फुटबॉल एशिया कप में प्रवेश कर लिया है। भारत ने ताशकंद में कल अंतिम क्वालिफाइंग मुकाबले में बांग्लादेश को 3-0 से हराकर 20 वर्ष में पहली बार इस प्रतियोगिता में जगह बनाई। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాల 45 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. అమ్మ చీర చంటి బిడ్డకు ఊయలగా, పెరుగుతున్నప్పుడు మన అల్లరిని దాచే పరదాగా, కష్టపడుతున్నప్పుడు మన చెమటను తుడిచే ఆత్మీయ వస్త్రంగా మనందరికీ ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచిన వరం. మరి అదే అమ్మ చీర 21 మంది ప్రాణాలు కాపాడిన ఆపన్న హస్తంగా మారింది. ఏంటి ఆ అమ్మ కథ, ఆ అమ్మ చీర కథ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆరు పదుల రంగుల రత్నం, తరగని ఆనందం. తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం వివిధ భారతిలో. ఈ మంగళవారం అంటే రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తం పద్మినితో. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి అమ్మ చీర ఒక ఆపన్న హస్తంగా మారింది అని చెప్పి అన్నాను కదా, ఆ కథ ఏంటో చెప్పేస్తానని కూడా చెప్పానా. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి భారతీయుడి ఆధ్యాత్మిక స్వప్నం. జీవితకాలంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లాలన్న ఆశ మనందరికీ ఉంటుంది, అవునా? మరి అలాంటి ఆశతోనే కుంభకోణం తమిళనాడుకు చెందిన పూంగొడికి కూడా ఆలోచన వచ్చింది. నేను కూడా ఎలాగైనా సరే నా ఫ్యామిలీతో వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి అని చెప్పి అనుకుంది. అనుకున్న వెంటనే భర్త కూడా చెప్పింది. ఇద్దరు కలిసి గత నెల ఒక బృందంగా కలిసి మానస సరోవరానికి పయనమయ్యారు, నేపాల్కి. అక్కడ యాత్రలో భాగంగా యాత్రికులని 3 బస్సుల్లో విభజించి కూర్చోబెట్టేశారు. ఆధ్యాత్మిక భావనతో సాగుతున్న యాత్రలో ఏం జరిగింది, అసలు ఈ పూంగొడి కథ ఏంటి, మనమెందుకు చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాము చెప్తాను.

చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పూంగొడి గురించి. ఎవరు ఈ అమ్మ? ఈ అమ్మ చీర 21 మంది ప్రాణాలు ఎలా కాపాడింది? అనుకోకుండా వీరందరూ నేపాల్కి మానసరోవర్ యాత్రకు వెళ్లినప్పుడు అనుకోని వరదలు, ప్రకృతి విలయతాండవం, ప్రళయమే కళ్ల ముందు చూసింది పూంగొడి బృందం. రోడ్డు నిర్మాణ పనుల వల్ల వీళ్లున్న బస్సు మాత్రం కాసేపు ట్రాఫిక్ లో ఆగిపోయింది. అది నిజంగా వీరి అదృష్టమే అని చెప్పుకుంటారు. దూరంగా పొగమంచు కనిపిస్తోంది. అందరూ ఏం చేశారో తెలుసా? ఎంత బాగుంది కదా ప్రకృతి అని ఫోటోలు తీసుకుంటున్నారట. కానీ క్షణాల్లోనే ఆ పొగమంచు పెద్ద అలలా మారింది. డ్రైవర్ అప్రమత్తించడంతో అందరినీ పర్వత ప్రాంతానికి వెళ్లిపోండి వెళ్లిపోండి అని చాలా కంగారు పెట్టేశట. వీళ్ళకి క్షణకాలం అర్థం కాలేట. ఎందుకింత తొందర పెడుతున్నామంటే డ్రైవర్ చెప్పాట, ముంచుకొచ్చేస్తోంది, మన ప్రాణాలు ఉంటాయో లేదో, తొందరగా పరిగెత్తండి, పైన కనిపిస్తున్న కొండని ఎక్కండి అని చెప్పి అందరినీ పరిగెత్తి

ఈరోజు మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన పూంగుడి గారి గురించి. వీరందరూ గత నెల ఆగస్టులో నేపాల్లో మానస సరోవర్ యాత్ర

వెళ్లారు. మరి మనందరికీ తెలుసు, ప్రకృతి విలయ తాండవం, వరదలు, మరి వీరి బస్ కూడా కొన్ని క్షణాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల వీరందరినీ పర్వత శ్రేణి ఎక్కేయమని చెప్పి డ్రైవర్ వీళ్ళందరినీ దింపేశాడు. పూంగుడి, ఆమె

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ధైర్యానికి ఎన్నో రూపాలు. మరి ఈసారి ధైర్యం చీర రూపం తీసుకుంది. అమ్మ చీర అలంకారం మమకారం మాత్రమే కాదు, ప్రాణదాతగా మారి ఒకటో రెండో ఇద్దరో ముగ్గురునో కాదు 21 మంది ప్రాణాలు కాపాడిన పూంగొడి ఒక స్ఫూర్తిదాత. ఆమె సమయస్ఫూర్తి నిస్వార్థ ఆలోచన వల్ల కొందరి ప్రాణాలైనా నిలిచారు. ఆ కొందరు కూడా ఆమెను వేణోళ్ళ పొగుడుతున్నారు. ఎందుకంటే తన కోసం తను ఆలోచించలేదు. ఆ క్షణంలో ఎక్కలేని ఆ కొండ ఎక్కలేని కొందరి గురించి ఆలోచించింది. వెంటనే సమయస్ఫూర్తితోటి తను కట్టుకున్న చీర వారికి సహాయంగా అందించింది. సలామంటోంది ఆకాశవాణి వివిధ భారతి ఆ అమ్మకు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెనూ బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ్

0: ఆరోగ్యం సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజిటింగ్, రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు

0: మొట్టమొదటి టైటిల్ ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్ లో ఈ జోడీ రెండవ టైటిల్ ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750 గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 రన్నర్అప్ గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు, మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్ తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిలో మీరు కోరిన సినీ గీతాలు వినాలనుకుంటే, అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపించండి. లేఖలు పంపించాల్సిన మా చిరునామా నోట్ చేసుకోండి. వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. మరి ఈమెయిల్ ఐడి hellovividbharatihyderabad@gmail.com. hellovividbharatihyderabad@gmail.com. మీకు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన మాటలు ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 41 నిమిషం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ అనుపమ. మరి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మనం జరుపుకుంటున్నాం జాతీయ పోషకాహార వారోత్సవాలు, నేషనల్ న్యూట్రిషన్ వీక్. సమతుల ఆహారం పోషకాలతో కూడినదే మన ఫిట్నెస్ కి. మన ఆహారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. మరి మనం తినే పప్పులు, ఆకుకూరలు, మాంసం, గుడ్లు ఇవే కాదు, కొన్ని మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఉన్నాయని తెలుసా. బిర్యానీ, ఏ నోరూరిపోతుంది కదా. మరి అందులో వాడే బిర్యానీ ఆకు అంటే తేజ్ పత్తా బిర్యానీకి రుచి సుగంధం ఇవ్వడమే కాదు, దీంతో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండోయ్. నీటిలో మరిగించి బిర్యానీ ఆకులను కనుక మనం వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో పెడుతుంది. అలాగే బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం వల్ల బరువుని కూడా నియంత్రించచ్చట. మరి మన జీర్ణక్రియ మెరుగుపడి వ్యర్థాలు, మలినాలు ఏమన్నా ఉంటే, అంటే టాక్సిన్స్ కనుక మన శరీరంలో ఏమైనా ఉంటే బయటకు పంపించేస్తుంది. ఇంతేకాదు అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుందట. వానాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది ఈ బిర్యానీ ఆకు. బే లీఫ్, తేజ్ పత్తా పేరేదైనా సరే, ఈ ఆకులతో నీటిని ఆవిరి పడితే ఇది జలుబుకి కూడా మంచి పరిష్కారమట. వావ్, అసలు ఇన్ని రోజులు బిర్యానీలో తేజ్ పత్తా లేకపోతే బాగోదు, ఈ బిర్యానీ ఆకు కేవలము బిర్యానీ కోసమే వాడతామని అనుకున్నాం, కానీ దీంట్లో కూడా పోషకాలున్నాయని ఇవాళ్ళే తెలుసుకున్నాం కదా.

0: ఆరు పదుల రంగుల రాట్నం, తరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో ట్యూన్ చేసి ఉంచండి. ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి రాబోతోంది రంగుల రాట్నం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం.

0: ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఈట్ ఫిట్ లో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం మనము. ఈ సందర్భంగా మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుంటున్నాం కదా. యాలకులు, వావ్, ఇలాచీ చాయ్ నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమేనా? మరి ఈ మసాలా దినుసులేని ఇల్లు ఉండదు కదా. భగవంతుడికి సమర్పించే పాయసాన్నం నుంచి మనకు నచ్చే ఎన్నో కూరల్లో కూడా వాడుతూ ఉంటాము, అలాగే టీలలో కూడా వాడతాము. మరి యాలక్కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కూడా సహాయపడతాయి. ఇక నోటి దుర్వాసనను దూరం పెడుతుంది యాలక్కాయలు నమ్మడం వల్ల. మనము తరచుగా అనుకుంటూ ఉంటాం కదా, అరే మనకి పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, బయటకు వెళ్తున్నాను, సడన్ గా ఇప్పుడు నేను బ్రష్ చేసుకోలేను అన్నప్పుడు జేబులోంచి ఒక ఇలాచి తీయడము, నమలేయడం చేసేయండి, నోటి దుర్వాసనకి చెక్ పెడుతుంది. ఇంకా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కూడా కరిగిస్తుంది. అంతేకాదు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడడానికి కూడా ఈ యాలక్కాయలు ఉపయోగపడతాయి. అసలు మనము అనుకుంటాం కదా, మన వంటింట్లో దొరికే అన్ని దినుసుల్లో కల్లా మసాలా దినుసులు కేవలం వంటల్లో మాత్రమే వాడతామని, మరి వాటిల్లో కూడా ఇన్ని పోషకాలు అలాగే మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఉన్నాయని ఒక్కసారైనా ఆలోచించారా?

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:55. మరి మనం జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి అవి ఎలా మేలు చేస్తాయో మాట్లాడుకుంటున్నాము. మరిక లవంగం చర్మంలోని మలినాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుందట. లవంగం నీరు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుందండో. ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇలాచి అంటే ఏం చేస్తారు, ఆ టీలో వేస్తారు, లవంగం అంటే ఏం చేస్తారు, అప్పుడప్పుడు పాన్లలో కనిపిస్తుంది, లేదా లవంగం పౌడర్ చేసుకుని పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు డబ్బాలో పెట్టుకునేవాళ్లు, ఎందుకు పెట్టుకునేవాళ్లు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కసారైనా వారి మొహాలను గమనించారా ఎంత కాంతివంతంగా ఉండేవో. ఆ లవంగం తినడం వల్ల కూడా వారి స్కిన్ అంత బాగా గ్లో అయ్యేదన్నమాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:15 ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో సఖి అనుపమతో. మరి వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, మన ఫిట్నెస్ కి అవి దోహదపడతాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. దాల్చిన చెక్క సినిమాన్ అని అంటాం కదా, వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు దాల్చిన నీళ్లు కనుక తాగితే బరువు తగ్గుతారట. ఏం చేయాలి అంటే, ఒక చిన్న గ్లాస్ నీళ్లలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి 5 నిమిషాలు ఉడికించుకుని వడగట్టుకుని తాగాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఆరోగ్యదాయిని. తేనెతో దాల్చిన చెక్క కలిపి రాస్తే మొటిమలు కూడా తగ్గుతాయండోయ్.

పాటలు చెప్పుకున్నట్టు మరి మసాలా దినుసులతో కూడా తొలి పరిచయంగానే అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం దాన్ని మసాలా వంటల్లో వాడేసుకున్నాం, కానీ కాస్త ఒక్క క్షణమైనా ఆలోచించుకున్నామా? ప్రతిరోజు ఆరోగ్యానిపై ఫోకస్ పెట్టాల్సిందే. అది మసాలా దినుసులు కావచ్చు, ఏదైనా సరే, చీట్ డేస్ లో కూడా మితమే హితం అన్న సూత్రాన్ని పాటిస్తూ అన్ని తిందాం, మితంగా తిందాం, కరిగించేసుకుందాం క్యాలరీస్ ని, ఫిట్నెస్ వైపు మెరుగైన అడుగులు వేద్దాం. ఈ సంవత్సరం పోషకాహార వారోత్సవాల థీమ్ ఏంటో తెలుసా? డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. పోషకాహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే ఈ న్యూట్రిషన్ వీక్ ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుతో న్యూట్రిషన్ వీక్ అయిపోయిందని చెప్పి రేపటి నుంచి మళ్లీ అన్ని మొదలు పెట్టేయకూడదు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉందాము, వీలైనంతగా పరిమితంగా మితంగా తిందాము, అన్నిటినీ టేస్ట్ చేద్దాము. పెళ్లిళ్లకు వెళ్లినా, వేడుకలకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా సరే, ఇదే మన సూత్రం ఉండాలి. ఆరోగ్య సూత్రాలని అన్నిటినీ పాటిద్దాం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్తే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే 22A నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా, దీనిపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి దానికి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును నామకరణం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి పాలనను పోలీసు రాజ్యంగా అభివర్ణించారు. వివిధ డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో ప్రజా సమస్యలతో పాటు ఏ అంశంపైనైనా సభలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు అభ్యంతరం లేదని, ప్రతిపక్షాలు సభకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసి ఏడాది గడుస్తున్నా స్పందన లేదని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై సీబీఐ విచారణ జరగకుండా ఆపుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కాగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సభలోకి ప్లకార్డులు తేకూడదని, వాటిని మార్షల్స్ కు అప్పగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాతనే 22A నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల ఆందోళనలు నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు స్మృత్యర్థం ఆయన పేరును ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్ కు నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిరసన తెలిపారు. రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయల

సహాయం, పెండింగ్ డీఏలు, యువతకిచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదందాలపై పోరాడడానికి అసెంబ్లీ సమాపేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నినాదాల నల్ల షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేట్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ రావు నిరసన తెలుపగా జగదీష్ రెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అయితే టీషర్టులపై అభ్యంతరకర పదాల వల్లనే స్పీకర్ ఆదేశాల మేరకు వారిని నిరోధించి అదుపులోకి తీసుకున్నామని ఖైరతాబాద్ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ నల్ల చొక్కాలపై ఉన్న నినాదాలపైనే అభ్యంతరం తెలిపినట్టు, చీర లాగారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు అబద్దమని స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే 35 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీజీపీ, నగర సీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించగా శాంతి భద్రతల పరిరక్షణకే నిబంధనల ప్రకారం వ్యవహరించామని పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నల్ల టీషర్టులతో నిరసన తెలుపుతున్న తమ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా నిరసించింది. తోపులాటలో కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు గాయపడ్డం, అరెస్టులు, మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనను మండిపడ్డారు. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాళేశ్వరం వైఫల్యం, నీటి సమస్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లనే ఇరిగేషన్ శాఖ నాశనమైందని, ఆయన మాట్లాడిన భాష తెలంగాణకే చెడ్డపేరు తెచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం మంచిదని ఎద్దేవా చేశారు. సింగరేణిలోని 128 మంది ఉద్యోగుల మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1997 నుండి ఉన్న ఈ పాత సమస్యకు చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులపై భారం పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యంగా హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమ గొంతు నొక్కిందని, మహిళా సభ్యులతో సహా నేతలను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 22A ఫీజు రియంబర్స్మెంట్పై బీఆర్ఎస్ లేకుండా నామమాత్రపు చర్చ జరుపుతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ప్రతిపక్షం లేకుండా పారిపోతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిని రాష్ట ప్రభుత్వం కేవలం ఆర్థిక వనరుగా భావిస్తోందని, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకవచనంతో అవమానించడాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవులను అవమానిస్తే

0: చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభలో చర్చించేందుకు సబ్జెక్టు లేకనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్ద డ్రామాలు చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గుర్తింపు సంఘాల ఎన్నికల ద్వారా పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం, కొత్త బస్సుల కొనుగోలు, బకాయిల చెల్లింపులతో సంస్థను లాభాల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చామని, ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో ఆర్టీసీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నామని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. 22A అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కాళేశ్వరం సీబీఐ విచారణను అడ్డుకుంటాయని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ఆలేరు, భువనగిరి, యాదగిరి గుట్టల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భర్తీ కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. స్వాగతం, సుస్వాగతం. మనందరికీ ఎంత ఇష్టమైన షో టైం కి అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అనగానే ఇంత ఉత్సాహంగా ఎందుకు మాట్లాడేస్తుంది అని అంటారా? మరి మీ అందరికీ, మనందరికీ ఇష్టమైన షో కాబట్టి షో టైం లో ఎలా పాల్గొనాలి? చాలా చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయాలి. ఎక్కడ ఎలా అంటారా? 0402324052 0402324285 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం షో టైం. సో షో టైం లో తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు అందుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994లో గెలుచుకున్నారు కదా, మరి ఈ పోటీలు, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి? ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994లో ఈ కితాబును గెలుచుకున్నారు. ఇది మన అందరికీ తెలుసు, కానీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? జవాబు తెలిస్తే 0402324285 ఈ నంబర్ కి వాట్సాప్ చేసేయండి.

పాటలు చెప్పుకున్నట్టు ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా, మనకు కూడా కలవాలనే ఉంటుంది ఐశ్వర్యరాయ్ గారిని. మరి మనము షో టైంలో నేను ఇందాక మీ అందరినీ అడిగిన ప్రశ్న, ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబ్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ ఆ పోటీల్లో ఎక్కడ పాల్గొన్నారు, అంటే ఆ సంవత్సరం 1994లో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి, జవాబు ఏంటో తెలుసా? సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా. మరి ఇంతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, బుధన్ పోచంపల్లి నుంచి మార్కండేయ లక్ష్మి, అంకుశపురం నుంచి సుదర్శన్, సీతారాంబాగ్ నుంచి అరవింద్ లావణ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి శ్రవంతి సుశీల్, హైదరాబాద్ నుంచి బాలరాజు, అలాగే సిరికొండ నుంచి గీత, మధుకర్, నందిపేట నుంచి ఉమ్మడా నుంచి జైనుద్దీన్, కూకట్పల్లి నుంచి శేషు, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, వరంగల్ నుంచి పాషా, కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, అలాగే నరేష్ రోజా, మూసాపేట నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఆరు పదుల రంగుల రాట్నం, తరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05. ఈ విశేషాలు మీతో పంచుకోబోతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆరు పదుల రంగుల రాట్నాన్ని మనం వివిధ భారతి వేడుకగా ఎంజాయ్ చేద్దాం. ఆ వేడుకలో, ఆ సంబరాలలో మురిసిపోదాం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇలా రేడియో సెట్ ఆన్ చేసాము అని చెప్పంటారా? 0402324085.

0404-234-2852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక పొడుపు కథ, మీ అందరు పూరించేస్తారని తెలుసు అనుకోండి, అయినా ప్రయత్నించండి. నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఏంటది? ఎవరు నేను? నన్ను కొడితేనే నేను పని చేస్తాను. ఇది ఒక పొడుపు కథ. జవాబు తెలిస్తే 0402324-0852 కి వాట్సాప్ చేసేయండి.

షూ టైంలో ఇందాక నేను అడిగాను ఒక పొడుపు కథ, ఒక క్వశ్చన్ అడగగానే జవాబులు అందరూ పంపించేశారు, కానీ రకరకాలుగా పంపించారు. నన్ను కొడితేనే నేను పని చేస్తాను అనంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? డప్పు. మరి ఎవరెవరు సరైన జవాబులు పంపించారు? భువనగిరి నుంచి యాదగిరి, అలాగే నిమాని నుంచి పున్న వెంకటేశం, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చెందిన, హైదరాబాద్ నుంచి బాలు మౌనిక, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, రాజుల నుంచి వీరేశం, అలాగే పెడన నుంచి కనకారావు, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, న్యావన్న నుంచి శ్రీరామ్ నరేందర్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జక్రన్పల్లి నుంచి రాజేందర్, అరుణ కూడా సరైన జవాబే పంపించేశారు. థ్యాంక్ యూ.

శ్రోతలకు ఒక గమనిక. జనరంజని, మీరు కోరిన సినీ గీతాలు అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇకపైన లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా పంపించండి. మరి లేఖలు పంపించాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ ఐడి హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. జనరంజని, శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం ఈమెయిల్స్ అలాగే లేఖల ద్వారా ప్రతిరోజు ఉదయం 8:15 నుంచి 9 వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 దాటి 46 షో టైం వింటున్నారు. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402324082 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అల్లరి ప్రియుడు సినిమా గుర్తుందా? మరి ఈ సినిమాలో హీరో ప్రొఫెషన్ ఏంటి? అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324 0802 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి షో టైం లో ఇందాక నేను అడిగాను అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి అంటే ఆయన ఒక సింగర్ అన్నమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే కడప జిల్లా పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, అలాగే పుట్టపక్క నుంచి భవాని వెంకట్, రాంపురం నుంచి కట్ల సతీష్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, హన్మకొండ నుంచి పిక్షపతి నిర్మల, గిరిమాపూర్ నుంచి మధు, హుడా కాలనీ నుంచి బుజ్జి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వెల్లుల నుంచి జప భూమేశ్వర్, చేపల్లి నుంచి శ్రీనివాస్, డోంకేశ్వర్ నుంచి రమేష్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, కర్నూలు నుంచి ప్రమయ్య, ఆదర్శ్ నగర్ నుంచి రాజ్ కుమార్, నేరేడ్పేట నుంచి సురేష్, సోమాజిగూడ నుంచి అశోక్ కుమార్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

0: extended losses. During the afternoon session today, the Sensex declined 467 points to 76,049, while the Nifty fell 138 points to 23,760 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah chairs 28th meeting of Western Zonal Council in Goa. External Affairs Minister Dr. S. Jaishankar holds bilateral meeting with Luxembourg Deputy Prime Minister Xavier Bettel, says in an era where whole world is worried about uncertainty, India and Luxembourg have a trusted relationship. Death toll in Delhi's building collapse rises to 7. MCD South Zone Deputy Commissioner for Engineers suspended. Enforcement Directorate conducts searches at 7 premises linked to TMC MP Nadimul Haq's Urdu Daily over money laundering. And with that, we end the midday news.
1: Akasivani. వివిత్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటల దాటి 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా. గోడల్లేని క్లాస్ రూమ్స్ లో చదువుకుంటే ఎలా ఉంటుంది? హలో హలో, రూమ్ అంటేనే గోడలుంటాయి కదా అని అంటారా? అది మరి సరికొత్త టీచింగ్ టెక్నిక్ అనుకోండి. బతుకు పాఠాలు బడిలో కాదు, బయట ప్రపంచంలో నేర్పుతాను రండి అంటున్న శక్తిశీలి ఎవరు? ఏం నేర్పిస్తోంది? ఎవరికి? మాట్లాడుకుందాం.

ఆరు పదుల రంగుల రాట్నం తరగని ఆనందం తెర వెనుక విశేషాలు చెప్పేసుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో ఆపాత మధురాల్ని మరింతగా స్పృశించుకుందాం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి శక్తిశీలిలో ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, గోడల్లేని క్లాస్ రూమ్ లో ఒకరు ఏదో నేర్పిస్తున్నాను బతుకు పాఠాలు అంటూ ముందుకు వచ్చారు, ఎవరు అని చెప్పి అన్నానా? మహారాష్ట్రలోని పత్రి గ్రామం మారుమూల పల్లె, అక్కడ జిల్లా పరిషత్ పాఠశాలలో గత 31 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఉజ్వల వాడేకర్. వీరే ఈరోజు మన శక్తిశీలి. నెలకు 10 రూపాయల స్కూల్ ఫీజు కూడా భారం అక్కడి ప్రజలకు. కాని చదువు విలువేంటో అందరికీ ఇంటింటికీ తిరిగి చెప్పేవారు ఉజ్వల. అంతేకాదు పిల్లలకి పాఠాలు చెప్తూనే వారంలో ఒకరోజు ఒక కొత్త ప్రాంతానికి తీసుకుని వెళ్లేవారు ఉజ్వల. ఒకసారి పెట్రోల్ పంప్కి తీసుకుని వెళ్లారు. ఎంత డబ్బుకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తూ లెక్కలు నేర్పిస్తారు ఉజ్వల. ఆసక్తిగా ఉంది కదా, ఇలా కూడా చదువుకోవచ్చా అంటారా? ఇలాగే చదివిస్తున్నారు. మరింత మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

ఈ పాటలో చెప్పుకున్నట్టు నిజంగా చిత్రంగానే అనిపిస్తాయి ఉజ్వల గారి క్లాసెస్ కనుక మనం కూడా అటెండ్ అయితే. మరి ఇందాక నేను మీ అందరికి చెప్పాను కదా, మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఉజ్వల గారు. వీరు స్టూడెంట్స్ ని పెట్రోల్ పంక్ కి కూడా తీసుకుని వెళ్లి లెక్కలు ఎలా అక్కడ నేర్పిస్తారో తెలుసా, ఎంత డబ్బులకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తారు. మరి ఇంకొకసారి చాక్లెట్ ఫ్యాక్టరీలో పాఠాలు, ఎన్నిసార్లు మెషిన్ తిప్పితే ఎంత చాక్లెట్ ఉత్పత్తి అవుతుందంటూ సరదాగా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్లోనే వాళ్ల సిలబస్ కూడా కవర్ అయిపోతుంటుంది. మరోసారి క్లాస్లో వెల్లుల్లి రెబ్బలు ఒలవమంటారట, అందులో దాగున్న పోషకాల గురించి చెప్తూ ఎన్ని రెబ్బలు వచ్చాయో లెక్క పెట్టమంటారు. ఇలా సరదాగా చదువు చెప్తూనే వారికి జీవిత పాఠాలు బతుకు పాఠాలు కూడా నేర్పిస్తున్నారు ఉజ్వల.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 38 నిమిషాలు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఉజ్వల వాడేకర్ గారి గురించి. వీరు మహారాష్టలోని జిల్లా పరిషత్ లో స్కూల్లో ఒక టీచర్. మరి పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసి అరుదైన కొందరు ఉపాధ్యాయులు చేసేవి వీరు కూడా చేస్తున్నారు. ఏంటవి? ఇందాక చెప్పుకున్నట్టు పెట్రోల్ బంక్ లో పాఠాలు, అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా బతుకుబడి ఎలా గడపాలి బతుకు పాఠాలు నేర్పిస్తున్న ఉజ్వల గారు ఉజ్వలంగా వెలిగిపోతున్నారు. ఒక ఉపాధ్యాయురాలుగా ఆవిడ సాధిస్తున్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే పిల్లల్లో ఎంతో మంది మొండివాళ్లు కూడా ఉంటారు. క్లాస్ రూమ్ బయటకు వచ్చి ఏం నేర్చుకుంటాము, పరుగులు పెట్టేద్దాం, ఆటలు ఆడేద్దాం అన్న అల్లరి పిల్లల్ని కూడా చేయి పట్టుకుని మరీ తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి ఇలా చేయాలి, ఇలా చేస్తే నీకు ఫ్యూచర్ లో ఈ పని కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. మట్టితో బొమ్మలు చేయించి ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోమంటారు. చక్కటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్ని చూసి పక్క గ్రామాల వారు కూడా ఇక్కడికే చదువుకోవడానికి తమ పిల్లల్ని కూడా పంపిస్తున్నారు. గతంలో అంటే 31 సంవత్సరాల క్రితం

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఉజ్వల వాడేకర్ గారు జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్, పిల్లలను పంక్చర్ షాప్ లో కూడా తీసుకుని వెళ్లి పంక్చర్ చేయడం నేర్పిస్తూ సైకిల్ ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తున్నారు. రొట్టెలు ఒత్తిస్తున్నారు పిల్లలతోటి, ఎందుకంటే అమ్మకెప్పుడైనా సాయం చేద్దామా అనగానే ఉత్సాహంగా వచ్చే పిల్లలే కదా ఎక్కువ మంది. అందులో వంటింట్లో అమ్మకి సాయం చేస్తే అమ్మకి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. చదువు అంటే సిలబస్ పుస్తకాలు మాత్రమే కాదు, బతుకు పాఠాలు చాలా అవసరమని అంటున్నారు ఉజ్వల వాడేకర్.

0: అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శక్తిశిలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జిల్లా పరిషత్ పాఠశాలలోని టీచర్ ఉజ్వల వాడికర్ గారి గురించి. స్వయంగా చేస్తేనే అన్ని పనులు వస్తాయని నమ్ముతారు ఉజ్వల గారు. పిల్లల కుటుంబాలకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. చదువు ఆవశ్యకత పెద్దలకి చెప్పడంతో బడిలో అటెండెన్స్ కూడా పెరిగింది. ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లు అందించే సౌకర్యాల కన్నా ఏమాత్రం తీసిపోనివ్వకుండా స్కూల్ని నడిపిస్తున్నారు. ప్రకృతి ఒడిలో నేర్పించే పాఠాలు కొన్ని వారికి పచ్చదనం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నాయి.

ఉజ్వల వాడేకర్ గారు పిల్లలకు స్కూల్లో ప్రాక్టికల్ క్లాసెస్ వల్లనే ఎంతో ఉపయోగం ఉంటుందని తెలుసుకుని గత 31 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ స్కూల్ పర్తి గ్రామం మహారాష్ట్రలో నేర్పిస్తున్నారు. మరి వీరు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల అంటే ఒక పెట్రోల్ బంక్ లో కానీ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో కావచ్చు లేదా పంక్చర్ వేసే దుకాణంలో సరే ఏదైనా సరే ఇలాంటి ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల వారికి ఎంతో ఉపయోగంగా ఉందో ఆ పిల్లలు స్కూల్ పాస్ అవుట్ అయ్యాక కూడా ఎలా వారి ఫ్యూచర్ ఉండబోతోంది ముందుగానే మేము ఆలోచించుకుంటున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఉజ్వల గారికి సెల్యూట్, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వారే మన ఉజ్వల భవిష్యత్తు కూడా. మరి ఇలాంటి టీచర్స్ అందరూ ఇంకా రావాలి, ముందుకు రావాలి, పిల్లల్ని ఇంకా బాగా రూపుదిద్దుకునేటట్టు చేయాలి, వారి ఫ్యూచర్ని బాగా చేయాలి అని చెప్పి కోరుకుందాం. నమస్తే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 35 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే. వివిధ భారతి సే గూంజతే హై కుచ్ అన్మోల్ లగ్వే.
1: జవాబ్ నహీ
0: చిడతా హై మహబ్బత్ కా రాగ్.
1: ప్యార్ కా రాగ్ సునో రే.
0: బజతా హై ఛాయా గీత్ వివిధ భారతి సే.
1: సదా రహీ హై సదా రహేగీ.
0: తో సునియే రోజ్ రాత్ 10 బజే ఛాయా గీత్ సిర్ఫ్ వివిధ భారతి పర్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం. డాడీ చిత్రం కోసం హరిహరన్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ఆయుధం. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, ఉషా ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు

0: లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట లవ్లీ. ఈ చిత్రం కోసం అనూప్ రూబెన్స్, ఐశ్వర్య ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అనూప్ రూబెన్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట మిస్టర్ పర్ఫెక్ట్. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

బొమ్మరిల్లు ఈ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన

0: మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: ఏమైతే పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మాయి ప్రసారం. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట నిన్నే ప్రేమిస్తా. ఈ చిత్రం కోసం రాజేష్ చిత్ర ఆలపించిన గంటాడి కృష్ణ గీతం, సంగీతం SA రాజ్కుమార్.

0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి సందడి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.
1: అభ్రపథమ్మున విభ్ర

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఉషా ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతులు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరపతి పాట పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం కోటి.

కార్యక్రమంలో తర్వాతి పాట మిస్సమ్మ. ఈ చిత్రం కోసం వసుంధరా దాస్ ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

శ్రోతలు ఇంతవరకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాము.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మాట్లాడుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ పార్టీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిర్వహించిన ఆందోళనలో పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుతో సహా పలువురు గాయపడ్డారు. స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఖండించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో మొదలయ్యాయి. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీ పోడియం వద్ద నిరసన తెలపడంతో తీవ్ర కలకలం రేగింది. స్వల్పకాలిక చర్చకు సిద్దంగా ఉన్నామని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకేతం ఇచ్చినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణను అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బకాయి ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీస్ వాహనంపైకి ఎక్కడంతో వాహనం దెబ్బతినడమే కాకుండా పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనకు మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గాయపడ్డారు. ఈ తోపులాట సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. 128 మంది సింగరేణి ఉద్యోగుల అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. అధికారులపై భారం పడకుండా 1997 నాటి ఈ సుదీర్ఘ చట్టపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, సభ మొత్తానికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసి డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని, వారి తల్లిని అవమానించేలా ఎమ్మెల్సీ తాత మధు, ఇతర నేతలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను క్షమించరాని నేరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలవంచుకునే చర్య అని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాత మధు ఉపయోగించిన అభ్యంతరకర భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తాత మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే బర్తరఫ్ చేయాలని, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ దివంగత తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడిన సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ కుటుంబానికి జరిగిన అవమానం, ఆయన రాజ్యాంగ పదవి గౌరవం గురించి మంత్రి ఆవేదనగా మాట్లాడిన తీరు సభా ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను తీవ్రంగా కలిచివేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత స్థానాలకు చేరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 150 మంచాలు ఇవ్వగా సిరిసిల్ల కేజీబీవీలో కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. మహబూబ్ నగర్లోని మోడ్రన్ పాఠశాలను

0: మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా పర్యటించారు. జిల్లా కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి జిల్లా కేంద్రాల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. సుజాతనగర్ మండలం సీతంపేట పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించిన బృందాలు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, సాంకేతిక అంశాలు, వివిధ అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొదటి నల్గొండ ఎంపీ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీఐ రాష్ట కార్యాలయం మగ్దూం భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఐ రాష్ట కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చెత్తను 4 రకాలుగా వేరు చేయడం నిర్బంధం కాగా కాలుష్య కారకులచే నష్టపరిహారం చెల్లించే విధానం, బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ పోర్టల్తో పాటు కొండ ప్రాంతాలు, ద్వీపాలకు ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రముఖ సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దివంగత రైతు నాయకుడికి నివాళులర్పించారు. ఆయనను రైతుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి రచనల ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తామని మంత్రివర్గంతో చర్చించి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్లను హక్కుల నుంచి వంచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: అక్క చూడు,

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో టి యాదగిరి బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసే పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి క్రాంతికుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. కార్యక్రమం అనంతరం వానాకాలంలో మిరప సాగులో అనుభవాలు. పరకాల మండలం చౌటుపర్తి గ్రామ రైతు స్వామిగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. ఇక 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం.

ఇక 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10 గంటలకు మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంకాలం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ஜாபபலா
1: சைபால்
0: மெடுவல தாமரா
1: சைபால்
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు

డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు

0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
2: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఇందులో టి యాదగిరి బృందం పాడిన జానపద గీతాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇస్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇస్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇస్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరం

0: వరకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.ec.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి టి యాదగిరి బృందం పాడిన జానపద గీతాలు.

show amara gallo illa sira.

0: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 1 నాటికి, ఉద్యోగాన్ని బట్టి 30 నుండి 32 మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 నవంబర్. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4029 ఖాళీలు. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టేజ్1, స్టేజ్2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్

0: rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indianpost.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 15 ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,706 గ్రూప్ ఏ ఆఫీసర్లు, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సిఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య, స్కేల్ 2 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ల మధ్య, స్కేల్ 3 ఆఫీసర్ ఉద్యోగానికి 21 నుండి 40 ఏళ్ల మధ్య, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్ట్ ని అనుసరించి ప్రిలిమ్స్, రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ, చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్ లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం,

0: ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్ నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి 2027 మార్చి నాటికి 300 KVKల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవ రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాత్ దేశ్ భర్ కీ పోలీస్ కి కతార్ మే ఖడీ హై. ఈ గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కి పోలీస్ కో మిలా వో పోలీస్ కే గౌరవశాలి ఇతిహాస్, సాహస్ ఔర్ సమర్పణ కే కారణ హీ రాష్ట్రపతి మహోదయ నే గోవా కో ప్రెసిడెంట్ కలర్ సే సన్మానిత్ కర్నే కా కామ్ కియా.
0: అంతకు ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to InSpace, ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotted. There is no shortage of budget.
0: InSpace Chairman పవన్ గోయంకా మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన

0: మాట్లాడుతూ గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్టాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లి భారత్ కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ కు చెందిన ఐజాదా సిదాన్ తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్ తో సరిత తలపడతారు. దీంతో భారత్ కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుతం వానాకాలం సాగు చేసే పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన.

0: స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి క్రాంతి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త అర్షం సదానందం. ఈ కార్యక్రమం అనంతరం వానాకాలంలో మిరప సాగులో అనుభవాలు పరకాల మండలం చౌటుపర్తి గ్రామ రైతు స్వామిగారితో పరిచయం వింటారు పరిచయకర్త అర్షం సదానందం. పంట పొలాలు కార్యక్రమంలో ముందుగా విందాం. ప్రస్తుతం వానాకాలం సాగు చేసే పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి క్రాంతికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త అర్షం సదానందం.
1: ప్రస్తుతం వానాకాలం సాగు చేసే పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం అనే అంశాలపై వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ బి క్రాంతికుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి క్రాంతికుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: క్రాంతికుమార్ గారు, ఈ యొక్క వానాకాలం సీజన్లో పండించేటువంటి పంటలు సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏమిటో చెప్పండి. మరి
2: ముఖ్యంగా వ్యవసాయంలో రైతు సోదరులు వివిధ పంటలను సాగు చేసుకున్నప్పుడు వారు వేసేటటువంటి ఎరువుల యాజమాన్యం పరంగా చూసుకున్నట్టయితే సమపాలల్లో రైతులు సేంద్రియ జీవన ఎరువులు అలాగే రసాయనిక ఎరువులను సమపాలల్లో వేసుకుని పంటలను పండిస్తే దానిని సమగ్ర పోషక యాజమాన్యం అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా వారికి అందుబాటులో ఉండేటటువంటి సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు కానీ ఇతర సేంద్రియంగా నాచురల్ గా దొరికేటటువంటి ఎరువులతో పాటు జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ గా మనం చెప్తుంటాం రైతులకు, వాటిని కూడా సమపాలల్లో వేసి వ్యవసాయం చేసుకోవాలి.
1: ప్రస్తుతం వానాకాలం సాగు చేసినటువంటి పంటలు తెలపండి. మరి
2: ఇప్పుడు మనకు మధ్య తెలంగాణ జోన్ చూసుకున్నట్టయితే సాధారణంగా ఈ లోటు వర్షాపాతం వల్ల చాలా వరకు ఏంటంటే రైతాంగం సకాలంలో వాళ్ళు వేసుకోదగినటువంటి పంటలను వేసుకోలేకపోయినారు. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ఏంటంటే వరిని సాగు చేయడం జరుగుతుంది. లేటుగా అయినా కూడా మనకు సీజన్ లేటుగా అందినా కూడా వరి సాగు చేసుకుంటున్నారు. దాంతోపాటు మనకు వాణిజ్య పంటగా పత్తి సాగు చేసుకోవడం జరిగింది. అలాగే పప్పుదినుసు పంటలుగా చెప్పుకునేటటువంటి పెసర గాని లేదా మనకు కంది గాని అక్కడక్కడ కొంచెం మినుములు గాని వీటిని సాగు చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా వాణిజ్య పంటగా చెప్పుకున్నటువంటి మిరప పరంగా చూసుకున్నట్టయితే చాలా మంది రైతు సోదరులు మిరప విత్తనాలు వేసుకుని కొన్ని చోట్ల వారు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటింగ్ కూడా వెళ్లడం జరుగుతూ ఉందన్నమాట. ఇవి కాకుండా మనకు మనకు సాధారణంగా ఈ ఆయిల్ పంటలు అంటాం మనం మామూలుగా, అంటే నూనె గింజ పంటల్లో అక్కడక్కడ కొంచెం పొద్దు తిరుగుడు అలాగే దాంతోపాటు వేరుశెనగ అనేది ఈ వానాకాలానికి రైతులు సాగు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని వర్షాధారిత ప్రాంతాల్లో అయితే అక్కడక్కడ కొంచెం మొక్కజొన్న సాగు కూడా మనం రైతు పొలాల్లో గమనించడం జరిగిందనమాట. సో కాబట్టి ప్రధానంగా ఇప్పుడు వేసుకున్నటువంటి పంటల్లో వరి, మొక్కజొన్న, పత్తి అలాగే వాణిజ్య పంట అయినటువంటి మిరప, పప్పుదినుసు పంటలు అయినటువంటి పెసర గాని మినుములు గాని కంది వేసుకోవడం జరిగింది.
1: సమగ్ర పోషక యాజమాన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో చెప్పండి. మరి
2: అయితే ప్రస్తుతం రైతులు ఆచరిస్తున్నటువంటి పద్ధతులు వ్యవసాయంలో చూసుకున్నట్టయితే చాలా మంది రైతు సోదరులు కేవలం రసాయనిక ఎరువులతోటి మాత్రమే పంటలు పండించడం జరుగుతుంది. సో కాబట్టి దానివల్ల మనకేందంటే రసాయనిక ఎరువుల మోతాదు అనేది మనకు నేలల్లో చాలా వరకు అధికం అవ్వడం వల్ల నేల సారం తగ్గిపోవడం గాని పోషకాలు సకాలంలో మొక్కలు తీసుకోలేకపోవడం ఇటువంటివి గమనిస్తున్నాం మనం. కాబట్టి రైతులకు మనం ఏం చెప్తున్నామంటే కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే కాకుండా వాటితో పాటు సమపాళ్లల్లో సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు గాని కోళ్ల ఎరువు గాని వర్మి కంపోస్ట్ గాని ఇతర సేంద్రియ ఎరువులు ఏవైతే మనకు సులభంగా అందుబాటులో ఉంటాయో వాటిని వేసుకుని దానితో పాటు జీవన ఎరువులని కూడా వాళ్ళు వేసుకోవాలని చెప్పేసి పెంపొందిస్తున్నాం. సో తద్వారా మనకేంటంటే సేంద్రియ జీవన దాంతోపాటు రసాయనిక ఎరువుల్ని సమపాళ్లల్లో వేసుకున్నట్టయితే అప్పుడు మనకు వ్యవసాయం అనేది రైతులకు లాభసాటిగా ఉండడమే కాకుండా నేల ఆరోగ్యం అనేది పాడవకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి సేంద్రియ సాగులోనే సమపాళ్లల్లో ఎరువులను వేసుకోమని చెప్పేసి రైతు సోదరులకు ఎప్పటికప్పుడు మనం సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
1: పంటలకు అవసరమైన ప్రధాన పోషకాలు ఏమిటో చెప్పండి. మరి
2: రైతులు చాలా వరకు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయంలో మనం కేవలం రైతులు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు చూసుకున్నట్టయితే చాలా చోట్ల చాలా మంది రైతు సోదరులు ప్రధానంగా వ్యవసాయంలో వాడేటటువంటి ఎరువుల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ మోతాదులో యూరియా గాని లేదా మనకు భాస్వరం కోసం డిఏపి గాని లేదా మనకు

0: పొటాష్ మాత్రమే, ఇవి ప్రధాన పోషకాలు అనమాట. ఏ పంటలకైనా నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ మూడు మూలకాల కోసం సాధారణంగా వేసేటటువంటి ఎరువులు యూరియా గాని డిఏపి గాని పొటాష్ ని వాడడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే, కేవలం ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్లు మాత్రమే కాకుండా దానితో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్ గాని, మాంగనీస్ గాని, కాపర్ గాని, జింక్ గాని, బోరాన్ గాని, కాల్షియం ఇలాంటి వాటిని కూడా సమపాళ్లలో రైతులు వ్యవసాయంలో వాడినట్లయితేనే వాళ్లకు సరైన దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కాకపోతే చాలా మంది రైతు వర్లు ఏంటంటే దీన్ని విస్మరించి ప్రధాన పోషకాలైనటువంటి యూరియా గాని, డిఏపి, పొటాష్ లాంటి వాటిని మాత్రమే అధికంగా వ్యవసాయంలో వివిధ పంటలకు వాడడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరీ వారు ఆచరించేటటువంటి పద్ధతుల్లో ప్రధాన పోషకాలతో పాటు సమపాళ్లలో సూక్ష్మ పోషకాలను వాడినట్లయితేనే దిగుబడి అనేది గణనీయంగా వచ్చే అవకాశం ఉంది.
1: వరి పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి మీదైనా విశ్లేషణ చేయండి. మరి
0: ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనకు సాగవుతున్నటువంటి పంట వరి. సో ఈ వరిలో చాలా చోట్ల మనం గమనిస్తున్నాం రైతు సోదరులు గత సంవత్సరంన్నర నుంచి కూడా మనకు యూరియా గురించి చాలా వరకు రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అందరికి తెలిసిందే. అయితే ఈ వరి పంటలో వేసుకునేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని సమపాళ్లలో వివిధ దఫదఫాలుగా రైతులు విభజించి వేసుకున్నట్టయితే చాలా వరకు ఏంటంటే వాళ్లకు పెట్టుబడి తగ్గి మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇందులో ఇప్పుడు మనకు స్వల్పకాలిక రకాలైనటువంటి 120 రోజుల పంట గాని లేదా దీర్ఘకాలిక పంటలైన 140-145 రోజుల పంట కాలం ఏదైనా వేసుకోవచ్చు. ఒక ఎకరాకి మనం వేసేటటువంటి యూరియా నత్రజని కోసం సుమారుగా మనకు 2 బస్తాలు వేయమని చెప్తున్నాం. ఆ 2 బస్తాలను కంపల్సరీ రైతులు 3 సమభాగాలుగా విభజించి నాటేసిన 25-30 రోజులకు ఒకసారి, అలాగే 45-50 రోజులకు ఒకసారి, మరీ ముఖ్యంగా 75 రోజులకు ఒకసారి ఈ విధంగా 3 సమపాలల్లో మోతాదు ఎంతైతే మనం నిర్ణయించబడిందో యూనివర్సిటీ ప్రకారం ఆ 2 బస్తాల యూరియాను విభజించి వేసుకోవాలి. ఎలాగో మనకు ఆఖరి దమ్ములో డిఏపిని మనం వేసుకుంటున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా రైతులు ఏంటంటే వరిలో కరెక్ట్ గా మనకు గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో మనకి ఏంటంటే పొటాష్ అనేది చాలా అవసరం మనకు వరిలో. అప్పుడే మనకి ఏంటంటే ఆ పాలు పోసుకున్నటువంటి గింజ అనేది మనకు గట్టిపడి మనకు సరైన వజన్ వచ్చి దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వరిలో నత్రజని, భాస్వరం, పొటాష్ కొరకు రైతులు వేసేటటువంటి యూరియా గాని, డిఏపి గాని, పొటాష్ గాని ఈ 3 ప్రధాన పోషకాలను ఒకేసారి వేయకుండా వివిధ భాగాలుగా విభజించి 3 సమభాగాలుగా విభజించి వేసుకున్నట్టయితే అప్పుడు మనకు మొక్కలు సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకు మధ్య తెలంగాణ జోన్ అయినటువంటి ఈ ప్రాంతంలో మనకు వరిలో సుమారుగా మనకు 48 కేజీల నత్రజని ఎకరాకి, అలాగే 24 కేజీల భాస్వరము, 24 కేజీల పొటాష్ ని మనం వాడుకోవాలి. దీనికంటే మోతాదుకు మించి మనం ఎరువుల్ని గనుక అందించినట్టయితే మొక్క తీసుకోపోగా అది కేవలం మనకు నేలల్లో అలానే శుద్ధ రూపంలో ఉండిపోయే అవకాశం ఉంటుందన్నమాట. దానితో పాటు అక్కడక్కడ ఒకవేళ మనకు వరి యొక్క కొనలు ఎండిపోవడం గానీ తుప్పు పట్టినట్టు గానీ గమనించినట్టయితే పైపాటుగా సూక్ష్మ పోషకాలైనటువంటి ఫార్ములా 4 గానీ ఫార్ములా 7 ని గానీ పైపాటుగా పిచికారి చేసుకున్నట్టయితే ఆ లోపాన్ని కూడా మనం సవరించుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు విచ్చలవిడిగా ఎరువుల మోతాదుని వాడకుండా తగు పాళ్లలో వాడుకుని మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉంది వరి పంటలో.
1: సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత వ్యవసాయంలో ఎంతవరకు ఉంటుందో చెప్పండి. మరి
0: ఇప్పుడు ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులకు ఎప్పటికెప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గానీ పరిశోధన ప్రాంతాల్లో చెప్పే శాస్త్రవేత్తలు చెప్పేది ఒకటి ఏంటంటే, మనం ఏదైతే రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ చెప్తున్నామో అది కంపల్సరీ మనకు పశువుల ఎరువు గానీ, వర్మి కంపోస్ట్ గానీ, కోళ్ళ ఎరువు గానీ ఇతర ఎరువులు వేసిన తర్వాతనే, సేంద్రీయ ఎరువులు వేసిన తర్వాతనే రసాయనిక ఎరువుల మోతాదుని మనకు శాస్త్రవేత్తలు రైతులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సేంద్రీయ ఎరువులను మనం విస్మరించడం వల్ల ఏమైతుందంటే సాధారణంగా నాచురల్ పొజిషన్ లో ఉన్నటువంటి ఏదైతే నేల ఆకృతి గాని, కార్బన్ సేంద్రియ పదార్థం గాని ఇవన్నీ కూడా మనకు సేంద్రియ ఎరువులను వేయకపోవడం వల్ల చాలా వరకు మనకి ఏంటంటే నేలలో కార్బన్ శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది కేవలం రసాయనిక ఎరువులను మాత్రమే వాడడం వల్ల. కాబట్టి రైతు సోదరులు కంపల్సరీ మొదటగా సేంద్రీయ ఎరువుల్ని వేసిన తర్వాతనే వ్యవసాయాన్ని చాలా వరకు అన్ని పంటల్ని మనం సాగు చేయమని చెప్తున్నాం. ఏ

ప్రధాన పంటను సాగు చేసినా కూడా తొలకరి వర్షాలు పడ్డ తర్వాత కంపల్సరీ ఒక 2 నుంచి 4 టన్నుల పశువుల ఎరువు గాని, వర్మి కంపోస్ట్ గాని, కోళ్ళ ఎరువు గాని, ఇతర ఇతర సేంద్రియ ఎరువులు ఏవైతే మనకు సహజంగా దొరికేటటువంటి ఎరువులు ఉంటాయో వాటిని నేలల్లో వేసుకొని కలియదున్నుకున్న తర్వాతనే పంటలను సాగు చేయమని చెప్తున్నాం.

0: ఎట్లయితే మనం చెప్పుకున్నామో అలాగే మనకు సహజ సిద్ధంగా నీళ్ళల్లో ఉండేటటువంటి కొన్ని సూక్ష్మ జీవులు అనేవి మనకు చాలా వరకు నేలకు ఉపయోగపడే పరిస్థితిలో ఉండే, అలాంటి వాటిని మనం చాలా వరకు రసాయనిక ఎరువులు గాని పురుగు మందులు గాని లేదా కలుపు మందులు వాడడం వల్ల వాటి యొక్క సంఖ్య అనేది క్రమేపీ నీళ్ళల్లో తగ్గిపోవడం జరిగింది. సో తద్వారా మనకి ఏంటంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటిని కొన్నిటిని తీసుకొని మనం ల్యాబొరేటరీస్ లో కల్చర్స్ ని డెవలప్ చేసి తిరిగి రైతులకు మనకి ఏంటంటే జీవన ఎరువుల రూపంలో వాళ్ళకి అందియడం జరుగుతుంది. ఇప్పుడు అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రైజోబియం గాని అజోస్పైరిల్లం గాని అజిటోబాక్టర్ గాని, సో దాంతోపాటు పాస్పరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా గాని, ఇవన్నీ కూడా మనకేందంటే సూక్ష్మ జీవుల సముదాయం కలిగినటువంటి ఎరువులు అనమాట. సో వీటిని మనం నేలల్లో వేసుకున్నట్టయితే నేలల్లో ఉండేటటువంటి ఏవైతే కొన్ని మనకు చీడపీడలను కలగజేసేటటువంటి హానికర శిలీంద్రాలు ఉంటాయో వాటిని కొన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే నేలల్లో ఉండేటటువంటి వేరు వ్యవస్థ డెవలప్ అవడానికి కొన్ని ఉపయోగపడతాయి. నేలల్లో శుద్ధ రూపంలో ఉండి మనకు మొక్కలు తీసుకొని రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించేటటువంటి కొన్ని పాస్పరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకేందంటే సహజంగానే రైతుకు లాభం చేకూర్చేటటువంటి ఎరువులు అనమాట. సో కాబట్టి ఇందాక చెప్పుకున్నటువంటి రైజోబియం గాని, ట్రైకోడర్మా గాని, సూడోమోనాస్ గాని, అజిటోబాక్టర్ గాని, అజోస్పైరిల్లం గాని, అజోల్లా గాని, ఇలాంటివన్నీ కూడా మనకు జీవన ఎరువుల రూపంలో మనకు ఆ కోవలోకి వస్తాయి అనమాట. కాబట్టి సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు కూడా మనకు నేలకు చాలా ఉపయోగాన్ని కలిగజేస్తాయి. సో దాంతోపాటు నేలలో ఉండేటటువంటి సూక్ష్మ జీవుల యొక్క సంఖ్యను పెరగడానికి, పెంపొందించడానికి కూడా ఈ జీవన ఎరువులు అనేవి చాలా ప్రాముఖ్యత పోషిస్తాయి అనమాట. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువుల వాడకాన్ని కూడా విరివిగా వ్యవసాయంలో అలవర్చుకోవాలి.
1: పప్పుదినుసు పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి మరి.
0: అయితే ఇప్పుడు సాధారణంగా మనకి ఏంటంటే ఈ సంవత్సరం మనకున్నటువంటి లోటు వర్షపాతం, సకాలంలో మనకు నైరుతి ఋతుపవనాల వల్ల కురవాల్సినటువంటి మోతాదు వర్షం అనేది కురవలేదు. కాబట్టి తద్వారా రైతు సోదరులు చాలా చోట్ల ఏంటంటే ఆరు తడి పంటలుగా పంటల వైవిధ్యకరణలో భాగంగా రైతులు పెసర గాని కంది గాని మినుములను సాగు చేయడం జరిగింది అనమాట. సో ఈ పంటలు ఏంటంటే మనకు స్వల్పకాలిక పంటలు, సుమారుగా మనకు 75 నుంచి 90 రోజుల్లో అయిపోయేటటువంటి పెసర, మినుములు, బొబ్బెర లేదా కంది, స్వల్పకాలిక రకాలైనటువంటి 5 నుంచి 6 నెలల పంట కాలం ఉన్నటువంటి కంది. ఈ పంటల్లో మనకు ముఖ్యంగా ఎరువులు అనేవి చాలా తక్కువ మోతాదుతోటి పండించుకునేటటువంటి పంటలు, తక్కువ పంట కాలం కలిగినటువంటి పంటలు. సో కాబట్టి వీటిలలో సుమారుగా మనకి ఏంటంటే ఒక 20 నుంచి 25 కేజీల యూరియా, అలాగే ఒక 20 కేజీల మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని కానీ మనం వాడుకొని స్వల్పకాలిక వ్యవధి గల ఈ పంటలను సాగు చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ పంటలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనకు వీటి యొక్క వేరు వ్యవస్థ పైన వేరు బుడిపిల్ల అనేవి ఉంటాయి మనకు. ఆ వేరు బుడిపిల్లలో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా అనేది వాతావరణంలో సులభంగా దొరికేటటువంటి నత్రజనిని స్థిరీకరించి నేలకు అందజేస్తుంది అనమాట. సో తద్వారా మనం ఏంటంటే సాధారణంగా మనం యూరియా వేయకుండానే నేలకు మనం నత్రజని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి పప్పు దినుసు పంటల సాగుని గనక మనం పెంపొందించుకున్నట్టయితే కేవలం మనకు పంట దిగుబడి రావడమే కాకుండా నేల యొక్క గుణగణాలు అనేవి చాలా వరకు మారిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో తక్కువ ఎరువులతోటి తక్కువ పంట కాల వ్యవధి కలిగినటువంటి ఈ పంటల్ని రైతులు వరి సాగు చేసినటువంటి వరి మాగాణంలో కానీ, పత్తి తీసిన తర్వాత పత్తి రెండో పంటగా, అంటే మనకు వానాకాలం సాగు చేసిన పత్తి తీసిన తర్వాత రెండో పంటగా ఈ పెసర గానీ మినుములు గానీ ఇలాంటి మనకు పప్పు దినుసు పంటలను సాగు చేసుకున్నట్టయితే రెండు విధాలుగా రైతుకు లాభం చేకూర్చే అవకాశం ఉంది.
1: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటో చెప్పండి మరి.
0: ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు జీవన ఎరువులుగా ప్రాముఖ్యత మనం చెప్పుకున్నప్పుడు రైజోబియం గురించి పర్టికులర్ గా మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతీయ వరి పరిశోధన స్థానం ఇక్కడ మనకు ములుగు క్రాస్ రోడ్ దగ్గర ఉంది. అక్కడ మాకు ఒక బయో ఫర్టిలైజర్ యూనిట్ అనేది రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇవ్వడం జరిగింది. అక్కడ మేము ప్రధానంగా ఈ జీవన ఎరువులను పెంపొందించి మేము రైతులకు ఇస్తున్నాం అనమాట, డెవలప్మెంట్ చేసి. సో అందులో మొదటిది రైజోబియం. సో ఈ రైజోబియం అనేది చాలా వరకు ఈ బ్యాక్టీరియా ఏంటంటే వివిధ పంటల్ని మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనకు పెసర గాని, మినుములు గాని, నూనె గింజ పంటలు అయినటువంటి వేరుశనగ గాని, కంది గాని, ఏ పంటలకైనా ఈ రైజోబియం బ్యాక్టీరియా తోటి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఆ పంటలు సాగు చేసిన తర్వాత అవి ఎదిగే కొద్దీ మనకు పూత దశలో ఇందాక చెప్పుకున్నట్టు మనకు వీటి యొక్క వేరు వ్యవస్థ మీద ఏదైతే వేరుబుడుపులు ఉంటాయో అందులో ఉండేటటువంటి ఈ రైజోబియం బ్యాక్టీరియానే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థాపన చేసి నేలకు అందజేస్తానమాట. సో ఒకసారి మనకు 78% వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థాపన

0: చేసిన తర్వాత అది నీలకంద చేస్తుంది. నీలకంద చేసిన తర్వాత మనకేందంటే వేరు వ్యవస్థ ఏదైతే ఉందో అది సులభంగా స్థాపన చేసినటువంటి నత్తలన్ని మొక్కలు తీసుకోవడం జరుగుతుంది.
1: క్రాంతి కుమార్ గారు, చాలా బాగుందండి. మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మీదొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసే పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి క్రాంతికుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వానాకాలంలో మిరప సాగులో అనుభవాలు, పరకాల మండలం చౌటుబర్తి గ్రామ రైతు స్వామి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం.
3: మిర్చి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, మిర్చి పంటను పండించే విధానం గురించి స్వామిని అడుగు తెలుసుకుందాం. మరి నమస్కారం అండి స్వామి గారు.
4: నమస్కారం.
3: ఇప్పుడు ఈ మిర్చి పంటను పండించాలంటే ముందు చెలుకను ఏ విధంగా చదును చేసుకోవాలి, మిర్చి పంటను పండించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
4: మిర్చి పంట గురించి ఏంటంటే ఫస్ట్ మనం నారు పోసుకోవాలి. నారు పోసినాక నెల రోజులు, నెల 15 రోజుల వరకు మనం దుక్కి పొతం చేసుకోవాలి. ఎరువు చల్లుకోవాలి, కోడి ఎరువు అన్న లేకపోతే గొర్రె ఎరువు చల్లుకొని మంచిగా దుక్కి మెత్తదనంలో మంచిగా చేసుకోవాలి. వర్షం పడితేనేమో మంచిగా అచ్చుదోలుకొని మంచిగా మూడు ములకలు పెట్టి మంచిగా పెట్టాలి. వర్షం పడపోతే అచ్చుదోలినాక అచ్చుడకెళ్ళి నాగడి సాలు దోలి నాగడి సాళ్ళకెళ్ళి మనం నీళ్ళిడిచి పెట్టుకుంటా మూట నీళ్ళిడిచి పెట్టుకుంటా పోతుంటే వెనక మంచిగా వాళ్ళు పెట్టుకురావాలి. ఆడళ్ళు పెట్టుకొచ్చినాక ఫస్ట్ నారు పీకేటప్పుడు ఇంకొక విషయం, నారు పీకేటప్పుడు పిరికిలో పిరికిలో నారు ఖరాబ్ కాకుండా మంచిగా కడగాలి. ఏరు దిగనేకుండా పీకాలి. పీకినాక కడిగి వాళ్ళకు ఆడలకు ఇస్తే మంచిగా పెడతారు. పెట్టినాక ఒక వారం 15 రోజుల వరకు మనం ఒకసారి గుంటు కొడతాం. గుంటు కొట్టినాక ఇప్పుడు ఒక ఎకరం తోట ఉందనుకో, ఎకరం తోటకు ఒక అరబస్తా పిండి, అంటే అరబస్తా అంటే ఇరుసా, ఇరుసా పిండి అట్లా మామూలుగా మనకు అంటే ఏమైనా ఎర్రదోడు కానీ లేకపోతే లద్ది పురుగు కానీ ఇట్లా ఇలాంటివి ఉంటే ఒక 2 కిలోలు అన్ని గోళీలు అన్న చిమ్మట గోళీలు అంటారు వాటిని. లేకపోతే అలాంటివి ఏం లేకపోతే మనం ఒక 2 సార్లు ఒక లీటర్ తీసుకొచ్చుకొని అలా పిండిలో కలుపుకొని కరెక్ట్ సాల మీద పడి తట్టుపోయాలి. పోతే లద్దె పురుగు గాని ఈ ఎర్ర తోడు గాని చెదలు గాని ఇలాంటివి ఎలాంటివి రాదు. చేను మంచిగా పచ్చబడుతుంది. పచ్చబడక మళ్ళా 15 రోజుల వరకు మనం కాంప్లెక్స్ వాడాలి. కాంప్లెక్స్ అంటే ఏంటిది, డిఏపీ అన్న కూరమండలం ఇలాంటి. ఒకసారి ఎకరానికి ఒక బస్తా పోసినాం అనుకో, పోసినాక మనకు చెట్టుకు ఏమైందంటే చెట్టు మంచిగా పచ్చదనంలో మంచిగా ఉంటేనేమో మందు కొట్టాలి. మళ్ళా ఇది అష్టాపున్ను మోనో ఫస్ట్ కొట్టేది. అంటే దానికి ఏం రాకాలంటే ఆకుపచ్చ పెయిన్ ఇట్లా రాకుండా ఉంటది. తతి మీద ఏంటంటే మనది పెయిన్ బంక అంటే ఇట్లా ముట్టుకుంటే బంక మన ఎర్రచీమలు పారుతుంది. ఆ బంక ఉంటేనే చెట్టుకి ఎర్రజీమ పారుతుంది. ఎర్రజీమ పారిన చెట్టు అది కోలుకోదు అసలే. చూస్తే మనం మీదకి చూస్తే పచ్చ ఎగుర చెట్టు ఉంటది, కింద ఆకుల కింద బంక బంక ఉంటది. అలాంటిది మనం పిసికర్ చేసినాం అనుకో అలాంటి రోగం లేకుండా పోతుంది. అది అయిపోయినాక మళ్ళా మనం దాంతో కవర్ కాకుండా ఇది కొట్టినాక ఎంబడ ముడుతుంది, ఇట్లా గొగ్గు రోగం లెక్క తయారేస్తుంది. అది వచ్చినాక ఏంటంటే మళ్ళీ ఒకటి పెగసస్ అని చెప్పని వాడతారు. అది ఒక ప్యాకెట్ కు ఎంత అంటే ఒక 85 రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అది డైరెక్ట్ పంపలేస్తేనే నానుతుంది అది. అది అది కొట్టినాం అనుకో, చేను పచ్చదనం వస్తుంది, ఆకు వెడల్పు వస్తుంది, చేను చూస్తే సంభ్రమం అనిపిస్తుంది. సంభ్రమం అనిపించినాక మనం ఏం చేస్తాం అంటే ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యలో 15 రోజులు అయిపోతుంది, 15 రోజుల వరకు మళ్ళీ మనం గొర్రె కొట్టుకుంటాం. మళ్ళీ ఒక మనం డిఏపీనా లేకపోతే డిఏపీలో ఇంత ఊరియా కలిపానా పొటాషనా ఇలాంటివి పోసుకుంటాం. చేను పెరుగుతుంది, పెరిగినాక కాత పూత మూమెంట్ కి వస్తుంది. వచ్చినాక దున్నుతావు. దున్నటప్పుడు ఏంటిది నీకు కేవలం పోసేది అని అంటే పొటాషి ప్లస్ మళ్ళీ ఏంటిది కూరమండలం ఈ 2 కలిపినాక ఇంత ఊరియా కలుపుకుంటా పోస్తావు. దున్నుతంటే చేను సూపర్ వస్తుంది. అట్లా వచ్చినాక మనం ఇక చేను పూత కాత మోపుకు వచ్చినాక పూత రాలిపోతుంది. అంటే దానికి పూత రాలిపోతుంది అంటే పువ్వు ఆ తొడిమే ఎరుపు రంగు వస్తుంది. ఎరుపు రంగు వచ్చినాక మనం రాలిపోతుంది, అరే పూత రాలిపోతుంది ఎట్లా ఎట్లా అని చెప్పని మనం ఆలోచన చేస్తాం. ఆలోచన ప్రకారం ఏం చేయాలంటే మనం అవంట అన్న లేకపోతే అది పురుగుకు సంబంధించింది ట్రైసర్ అన్న అది కొట్టినాక అది అది కొట్టినాక అది కవర్ అవుతుంది, రాలిపోతుంది. రాలిపోయినాక మళ్ళీ దాని ఎందుకు ఏమొస్తా అంటే ఇది కొట్టుతోనే ఎంబడే మళ్ళీ ముడుతుంది. ముడితకు మళ్ళీ ఎంబడే ఈ పెగసాస్ సంబంధించింది మళ్ళీ కొట్టాలి. దాంట్లో ఇంకో కంపెనీ ఉంటుంది, అంటే పెగసాస్ కాకుండా వాడు 1 లీటర్ డబ్బు ఇస్తానంట, దాని పేరు ఏదో మంచిగా ఉంటుంది. అది ఆ డబ్బా తీసుకొచ్చి కొట్టేయంటే కవర్ అవుతుంది, మంచిగా పూత దక్కుతుంది, మంచిగా ఉంటది.
3: ఇప్పుడు స్వామి గారు మీరు ఈ మందులు కొడతారు కదా, ఈ మందులు కొట్టేటప్పుడు ఈ చేనుకు ఈ తెగులు వచ్చింది అనేది మీరు తెలుసుకున్న తర్వాత మందులు
4: మందులు కొడతాం.
3: ఇప్పుడు మీరు ఆ మందులు కొట్టే విషయంలో ఎవరైనా అడుగుతారా లేకపోతే మీకై మీరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారా?
4: అంటే మాకై మేమే నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఆకుమచ్చ రోగం వచ్చింది అనుకో, ఆకుమచ్చ రోగానికి మనకు మన దగ్గర ఐటీసోల్ అని వస్తారు వాళ్ళు, వాళ్ళు ఇది కొట్టాలా ఇది కొడితేనే మేము నువ్వు పండించిన మిర్చి తీసుకుంటాం అని అంటారు. వాళ్ళు చెప్తారు ఎంబడి ఎంబడి మనకు మన అప్పుడు తోట పెట్టినా అని చెప్పని ఫోన్ చేస్తుంటేనే వాళ్ళు వస్తారు అన్నట్టుగా, ప్రతి దానికి చెప్తారు అన్నట్టు వాళ్ళు చెప్తారా. అంటే మనం మందులు ఇప్పుడు ఈ పెగసాస్ ముడత గురించి కన్ఫామ్ గా చెప్పుకుంటూనే ఉంటాడు, ఎరువు గురించి చెప్తారు, కానీ వాడు చెప్పిన మందులు కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించారు అన్నట్టు.
3: ఈ వర్షాకాలం స్టార్టింగ్ లో మీ భూమిలో ఈ పంట పండించాలంటే భూసార పరీక్ష చేయించాలి. అంటే భూమిని అక్కడక్కడ ఒక 12 దిక్కుల నుంచి భూమిని తీసుకొని పోయి ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని పోయి ఇస్తే భూసార పరీక్ష చేస్తారు. అట్లా మీరు ఏమైనా పరీక్ష చేయడానికి మీరు వ్యవసాయ అధికారిని కలవాలి?
4: అట్లా అట్లా చేయించున్నాం మేము. ఆయన చెప్పిన ప్రకారం ఎంబడి చేస్తే మాకు ఒక ఎకరానికి ఒక 3 క్వింటాల పంట కూడా మేము తీయలేము.
3: ఎందుకు
4: ఎందుకు అని అంటే మీరు పెట్టుబడి బాగా ఓరుగా పెట్టి అట్లా ఉన్నది భూమి అని చెప్పని చెప్పిన అన్నట్టు. అంటే పరీక్ష చేయించున్నాం అట్లా నువ్వు చెప్పిన ప్రకారం ఎంబడి. ఇప్పుడు ఒక 4-5 దిక్కులు అయితే మట్టి తీసుకుపోయినా అంటే ఒక జాలతో తోడి తీసుకపోతే ఇందులో కెమికల్ బాగా కలిసి ఉన్నది, పిండి ఉన్న ఇందులో పాట బాగున్నది భూమిలో, ఇంతకాలం మీరు ఇంత ఊరుగా పెట్టద్దు అని చెప్పి అనే మాట్లాడింది ఆయన. ఈ ఆయన చెప్పిన ప్రకారం ఏమిటి మనం చేస్తే మనకు ఒక కింటని కూడా పండది. ఇప్పుడు అరబస్త పిండి పోతేనే తోట చిన్నప్పటి సంది మంచిగా వస్తుంది. ఆయన చెప్పింది ఎంత అంటే ఒక 8 పిండి, ఒక 10 కిలోల పిండి చెప్పిన అంటే ఎకరానికి, ఎకరంకు ఒక 8-10 కిలోల పిండి దేనికి ఎట్లా ఎట్లా పోతావు దానికి అంత పలసన పోతావా మనం? పోయలేము మనం అట్లా అసలే. ఇరుస పిండి అయితేనే పలసగా అది ఇంకా అట్లా పలసకపోతేనే అట్లా సరిపోతున్నాడు దానికి. అందు గురించి ఆయన చెప్పిన ప్రకారం మనకు నడవదు అన్నట్టు మాకు రైతులకు.
3: మీరు వ్యవసాయంలో ఎక్కువగా యూరియా గానీ పొటాష్ గానీ కూరమండలం వాడుతున్నారు, అంటే ఈ ఇవి వాడడం వల్ల మనం తీసుకునే మిర్చికి కొంత కెమికల్ వస్తుంది, అంటే ఆ కెమికల్ మనిషి తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారు, బీపీ గానీ షుగర్ గానీ చిన్న చిన్న పిల్లలప్పుడే బీపీ షుగర్ రోగాలు చనిపోతున్నారు. అలాంటప్పుడు మరి మీరు ఈ మందులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో ఏమన్నా ఈ పెంట పోయడం గానీ లేకపోతే ఇంకా ఎరువులు వేయడం గానీ అట్లాంటి ఏమన్నా చేసి పండించలేరా?
4: అట్లా అట్లా చేసి పండిద్దాం అంటే లద్ది పురుగు తయారైతుంది, లద్ది వశపడకుండా లద్ది తయారైతుంది. ఇప్పుడు లద్ది ఉన్న ఎర్రా, మళ్ళా ఎర్రా ఉన్న లద్ది చెదలు, ఆ చెదలు ఇక చెట్టుకు తాకిందంటే ఈ సాలుకు సాలు వెళ్తుంది కదా తెల్లర వరకు, దాంతో మనం తట్టుకోలేము. మళ్ళా దానికి ఏంటిది ఇప్పుడు మళ్ళీ కొత్త తయారైంది పసుపు ఉన్ను సున్నం, అది కలిపిపోయాలి. ఒక ఎకరం తోట ఉన్నది ఇప్పుడు నేను పెట్టినా, ఎకరం తోటకి 8 కిలోల పసుపు తేవాలి నేను, పసుపుకి ఎట్లా ఎంత ఎంత ఉన్నది రేటు, ఇప్పుడు సున్నానికి ఎట్లున్నది రేటు, ఇది కలిపిపోయాలంటే ఎట్లా పోతాం మనం?
3: అంటే ఎట్లా పోయాలి దాన్ని?
4: సాలు మీద పోసుకుంటూ పోవాలి. ఇప్పుడు అట్లా అందు గురించి అని చెప్పాననే ఇక మీరు చెప్పిన ఎరువులు పాటిస్తేనే అసలుంటిది తయారైతాయి అన్నట్టు మాకు, అట్లా తయారైతానే ఇక అవి వాడతలేము ఎక్కువ.
3: అది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మన మిరప పంటకు తెగుళ్ళు వచ్చినప్పుడు సర్ఫు కలిపి కొట్టడం గానీ లేకపోతే ఇంకా మన ఆవుకు సంబంధించినటువంటి మూత్రం
4: తీసుకుని
3: అట్లాంటివి చేస్తారు మరి మీరు ఎందుకు చేయడం?
4: మాకు అలాంటివి మేము చేయలేము. అవి
3: ఎందుకు
4: ఎందుకు అని అంటే అలాంటివి చేస్తే అది ఏంటిది అయితే కాదు, అది నువ్వు వేలో వేలు పెట్టి తెచ్చి కొట్టినా గానీ అది వారం 15 రోజులకు అది అసలే తయారైతలేదు. ఇప్పుడు ఆవుది మూత్రం ఉన్న సర్పు కలిపి కొడితే నీకు అయితే దానికి గ్యారంటీ ఉన్నది? అది కాదు, అది అసలు అట్లా అది అది ఏం క్రిమికల్ అది ఏంటిది అన్నట్టు.
3: మీరు ఇంత ముందు ఎప్పుడన్నా ప్రయోగం చేసి?
4: ప్రయోగం చేసినాం, చేసినా గానీ కాలే.
3: అది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మందులు కలిపి కొట్టిన పదార్థాలను గానీ ఆహారాన్ని గానీ ఎక్కువ మంది ఇప్పుడు తింటలేరు ఎక్కువ. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో గడ్డి అన్నారం మార్కెట్ అని ఉన్నది, ఆ మార్కెట్ లో టమాటాలు ఒక ఇటుపక్క ఒక షాపులు ఉంటాయి, ఇటుపక్క షాపులు ఉంటాయి. ఈ షాపులలో ఇదే టమాటాలు ఒక 50 రూపాయల కిలో అని చెప్పి మందులు కొట్టిన టమాటా ఉంటది, 5 రూపాయలకే కిలో అని చెప్పి మందులు కొట్టిన టమాటా ఉంటది. కానీ ప్రజలంతా పెద్ద పెద్దోళ్ళంతా మందులు కొట్టకుండా పండించిన టమాటానే తింటారు పురుగులు ఉన్నా గానీ, కానీ ఈ 5 రూపాయలకు కిలో వచ్చే టమాటాను తింటలేరు మరి. ఎందుకంటే
4: దీనికి మందులు కొట్టినది కాబట్టి
3: తింటలేరు.
4: అదే
3: ఈ పద్ధతిలో మీరు ఎందుకు పండించలేకపోతున్నారు మరి? అట్లా లాభాలు ఎక్కువ వస్తాయి కదా.
4: అట్లా లాభం వస్తుంది కానీ అది దక్కది, అది మనకు మనకు మా మా కారణం అయితే మా భూములలో అట్లా అట్లా దక్కది.
3: అంటే భూసారం ఎక్కువ చాలా ఎరువులు ఇస్తున్నారు కాబట్టి
4: అదే దక్కది. ఇప్పుడు ఈ ఎరువులు ఇప్పుడు ఎన్నికన్నా ఒకసారి గొర్రె మందలు, ఇప్పుడు ఈ బర్ల పెండ అని ఉంటుంది కదా, ఈ బర్ల పెండ ఇది అది కొనుక్కోపోయి పోస్తే కదా లద్ది పురుగు ఎంబడే తయారవుడేనే. లద్ది పురుగు తయారైందంటే ఇక్కడి ఒక గంట చేపట్లో మును వెళ్తూనే ఉంటుంది లద్ది, అది దానికి దొరికితే వానలు బయటకు వెళ్తుంది, అది
3: మళ్ళా
4: వర్షంలో బయటకు వెళ్తే మనం తెలంగాణ అందుకోసం తెలంగాణ అది మనకు కనబడుతుంది. పొద్దుంతా నీ కథం షట్టు షట్టే ఉంటది, కథం వల్లిపోయి ఉంటుంది, షట్టు పీకు తటికిన వచ్చేది నడుమున కడిగి తింటది ఇడిచిపెడుతుంది. దాన్ని ఎట్లా ఏం చెప్తావు అలాంటివి పొత్తు అట్లా తయారైతాయి. అట్లా పోతే తయారైతే

0: అమ్మడే కాంప్లెక్స్ అని చెప్పానని ఇక ఉగాది అప్పుడే ఇక తక్కువ రేటు ఉన్నప్పుడే ఇటు ఆడు చేసి వేసుకొచ్చుకుంటారు అప్పో సపో చేసి వేసుకొచ్చుకొని వాటితోనే కథ గడుపుకునే ఏర్పాట్లు చేయగలుగుతాను.
1: స్వామి గారు, మీరు చాలా మంచి సలహాలు సందేశాలు ఇచ్చారు. మీ విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు చెప్పారు జిల్లా రైతులకు. మీ యొక్క సలహాలు సూచనలు తప్పకుండా రైతులు పాటించి మిరప పంటలో గాని పత్తి పంటలో గాని అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: శ్రోతలు ఇంతవరకు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో మిరప సాగులో అనుభవాలు పరకాల మండలం చౌటుపర్తి గ్రామ రైతు స్వామిగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం.

శ్రోతలు ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయంగా వస్తుంది 7:45. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45:20 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే
2: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
2: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
1: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
2: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
1: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటారు?
2: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటది, బాగుంటది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది అనమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్లడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబ మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
1: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
2: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది, ఉండిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రసీ మెయింటైన్ చేస్తారు, వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారు అనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గానీ ఆహారపు అలవాట్ల విషయంలో గానీ చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యమండి.
1: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
2: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి. నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి. సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తేనే మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
2: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గాని, ఒంటరిగా వదిలేయడం గాని, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అనమాట. దాన్ని మనము ప్రేమతోటి ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మార్గం వైపు కొనడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో గనక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత

0: వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
1: పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థం అవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు, అలాగే ఆటలు ఆడించడము. వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైం ను వీటి మీద కేటాయిస్తారు. అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు గాని కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు గాని మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
0: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
1: మెయిన్ గా సమాజం పాత్ర ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, ఆ మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలనేది కాదు. ప్రతి ఒక్కరు, అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి, ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖలో 112 కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
1: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో లేకుంటే టాబ్లెట్ లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ల పక్కనే ఉంటాయి, ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతా ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 కు ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలు అనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతాయి. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసము, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసము వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయితనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్త్ భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
0: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్త్ భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్త్ భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్త్ భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ

0: వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

మనోరంజన కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఇష్క్ చిత్రం కోసం అద్నాన్ సమీ నిత్యామీనన్ ఆలపించిన కృష్ణ చైతన్య గీతం, సంగీతం అనూప్ రూబెన్స్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్. వీరి కోరిక మేరకు ఇష్క్ చిత్రం నుండి ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట సీతారామ కళ్యాణం. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం నరసింహారావు. ఈ పాటను మాకోసం వినిపించడానికి కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వీరి కోరిక మేరకు సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఈ పాట.

0: నంది, నా పట్టినే పరిగణిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలివితో ఈ కైలాసాన్ని ప్రకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.
1: జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురద్ధగద్ధ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట సింహాసనం. ఈ చిత్రం కోసం రాజా సీతారాం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం, సంగీతం బప్పిలహరి. ఈ పాటను మా కోసం వినిపించడానికి కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ గడ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, గడ్డ మీనా, లోకేశ్వర్, విక్రాంత్, విక్రాంత్ బాబు, గడ్డ రజని, గడ్డ వెన్నెలమ్మ, దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్ వీరి మిత్ర బృందం. వీరందరి కోరిక మేరకు సింహాసనం చిత్రం నుండి ఈ పాట

మనోరంజన్ కార్యక్రమంలో తర్వాతి పాట లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రం కోసం కుమార్ సాను చిత్ర ఆలపించిన ఈ పాట గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను మా కోసం వినిపించడానికి కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వీరు తలుపులపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. వీరి కోరిక మేరకు లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఖైదీ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మాకోసం వినిపించడానికి కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన మహీర, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, అనుముల ఆదిరెడ్డి, పుష్ప, అనుముల సంతోష్, సుమలత, పొన్నాల ప్రతాప్, లక్ష్మీదేవి వీరందరూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ఖైదీ చిత్రం నుండి ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట రాజా చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం వినిపించడం కోరుతున్న శ్రోతలు షాపల్లి గ్రామం, జాఫర్గఢ్ మండలం, జనగాం జిల్లా నుండి కోరుతున్నారు. చింత శ్రీనివాస్ వీరి కోరిక మేరకు రాజా మూవీ నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతులు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట గులాబీ. ఈ చిత్రం కోసం సునీత ఆలపించిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం శశిప్రీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి కోరుతున్నారు. శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు గులాబీ చిత్రం నుండి ఈ పాట.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెచ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: మనోరంజన కార్యక్రమంలో తరువాతి పాట శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిని, హిమశ్రీ. వీరి కోరిక మేరకు శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో తర్వాతి పాట గోరింటాకు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన అభినయ శ్రీనివాస్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం వినిపించడం కోరుతున్న శ్రోతలు ముత్తురాజు లింగమూర్తి, సరోజన శ్రీధర్, సౌమ్య దర్శిని, శారద, ప్రవీణ్, భరత్, వీరు హనుమాన్ బజార్ నెక్కొండ నుండి కోరుతున్నారు. వీరి కోరిక మేరకు గోరింటాకు చిత్రం నుండి ఈ పాట.

ఈ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె జయరామన్ గారి గాత్ర సంగీతం వింటారు. కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ కె జయరామన్ గారి గాత్ర సంగీతం.

శ్రోతులు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ కె జయరామన్ గారి గాథ సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం మల్లెపువ్వు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

సిరి సంపదలు ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం మాస్టర్ వేణు.

సువర్ణ సుందరి ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం పి. ఆదినారాయణరావు.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట ధనమా దైవమా. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు.

ప్రేమ సామ్రాజ్యం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం టి రాజేందర్.

మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట ఏకవీర. ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన కృష్ణ శాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

సారంగధర ఈ చిత్రం కోసం ఘంటసాల పి లీలా ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం, సంగీతం సమకూర్చింది ఘంటసాల.

మూగనోము ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, సంగీతం ఆర్ గోవర్ధన్.

ఆలుమొగలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం టి చలపతిరావు.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట రాముడు భీముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం పెండియాల.

కార్యక్రమంలో తర్వాతి పాట డాక్టర్ బాబు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన డాక్టర్ సీనారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాలాంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం సరిగ్గా 11 గంటలు దాటి 13 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.